శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభస్వాగతం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ మాసం 17వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

శ్రోతలు అదిగదిగో జయధ్వజం దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తి రంజని. ఇవాల్టి భక్తి రంజని కార్యక్రమంలో నిత్య సంతోషిని పాడినటువంటి శ్రీమతి నిత్య సంతోషిని కౌసల్య గానం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు వింటారు.

శ్రోతలు భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీమతి నిత్య సంతోషిని శ్రీమతి కౌసల్య గానం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు వింటున్నారు.

శ్రోతలింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి నిత్య సంతోషిని కౌసల్య గానం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు విన్నారు. రేపటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి వాణిజయరం గానం చేసిన శ్రీ సాయి సుప్రభాతం వింటారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఇవాల్టి సూక్తి సుధలో డాక్టర్ ఎన్ నర్సింహుల గారి పెద్దరికం గురించి చెప్పిన హితోక్తులు వింటారు.
1: ఓ రాక్షసరాజా, నా మాటలు బాధిస్తున్నాయని అనుకోవద్దు. వాటి వల్ల నీలో వచ్చే మార్పు, తెచ్చే సుఖం గురించి ఆలోచించు. అదే పెద్దరికం. ఐలరాజు రామభద్రుడి రామాభ్యుదయము కావ్యంలో రావణుడితో విభీషణుడి మాటలేవి. మంచి చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. పెద్దలు తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు చిన్నవారైనా సరిదిద్దుకోవాలనుకోవడం సమంజసమే. మనకు అనుకూలంగా చెప్పే మాటలు వినసొంపుగాను, ప్రతికూలంగా వినబడే వాక్కులు చేదుగాను ఉండటం సహజం. అయితే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయోదాయకం. అహాన్ని జయిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. రావణుడికి ఎన్నో మంచి గుణాలున్నాయి, కానీ అతడి వ్యక్తిత్వంలో రెండు బలహీనతలు, స్వాతిశయము, కాముకత. యుద్ధం తప్పదని తెలిసి రావణుడు మంత్రి పరిషత్తును సమావేశపరిచినప్పుడు సీతాపహరణానికి ముందే తమతో ఆలోచించవలసింది అన్నాడు. రావణుడు అనాలోచితంగా అకార్యం చేశాడని విమర్శించాడు. ఈ మాటలను రాక్షసరాజు సహించలేకపోయాడు. అదే అదనగా మహాపార్శ్వుడని సేనాని అతడి అహాన్ని రెచ్చగొడుతూ సామధానాలు శక్తిహీనులు అవలంబించే ఉపాయాలని, దండోపాయం వల్లనే రావణుడు తన కోరిక తీర్చుకోవాలని సూచించాడు. ఈ మాటలు రావణుడికి ఆనందం కలిగించాయి. మనుషులకుండే అంతర్గత శత్రువుల్లో అసూయ ఒకటి. అది కర్రకు అంటిన నిప్పు లాంటిది. ఇతరులని కాల్చడం సంగతి అటుంచి ముందు కర్రే కాలుతుంది. దుర్యోధనుడికి నిలువెల్లా మాత్సర్యమే. అతడిలోని ఈ దుర్గుణాలు పాండవుల్ని కొంతకాలం కష్టాల పాలు చేసినా అంతిమంగా తాను తనను ఆశ్రయించిన వారు నాశనమయ్యారు. దుర్యోధనుడు ఎవరి హితోక్తులు వినలేదు. దైవబలాన్ని ధర్మ

0: ఫలాన్ని కాక మిత్రుల ద్వేషపూరిత సలహాలను అతిశయోక్తుల్ని విశ్వసించాడు, నేలకరిచాడు. పురాణాలనే కాదు చరిత్రలను నియంతలై జనాగ్రహానికి గురైన వారు ఉన్నారు. ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా కంటకులుగా పాలన సాగిస్తూ తమకు ఎదురు లేదని విర్రవీగేవారని ప్రజలు అదును చూసి శిక్షిస్తారు. అధికారం ఉన్న చోట కొందరు స్తుతిపరులు చేరతారు. ముఖస్తుతి చేసేవారికి తమ పబ్బం గడుపుకోవడమే ముఖ్యం. ఈ భజన పరులు నేతను కోటలాగా చుట్టుముడతారు. నిజమైన శ్రేయభిలాషుల్ని అందులోనికి చేరనివ్వకుండా చివరికి వారే అతడి పతనానికి కారకులవుతారు. నాడైనా నేడైనా పాలకులు ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలి. తెలివైన మంత్రుల ద్వారా పౌరుల కష్టసుఖాలు తెలుసుకుంటూ నిర్ణయాలు సమీక్షించుకోవాలి. మేలైన సలహాలు సూచనలు పరిశీలించాలి. దానికి భిన్నంగా చుట్టూ చేరిన వారి మాటలే నమ్ముతూ తమకు తిరుగులేదనే భ్రమలో ఉంటే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు.
1: శ్రోతలింతవరకు సుక్తి సుధా కార్యక్రమంలో పెద్దరికం గురించి డాక్టర్ ఎన్ నరసింహం గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో సుక్తి సుధా కార్యక్రమం సమాప్తం.

0: ఇంటి పొలం పనులు కార్యక్రమంలో పశువుల్లో వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు.
1: వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో గొంతు వాపు ప్రధానమైనది. దీనినే గురక వ్యాధి, కంఠమాద అని కూడా పిలుస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో తొలకరిలో ఇది ఎక్కువగా సోకుతుంది. గాలికుంటు వ్యాధి ప్రబలిన గ్రామాల్లో గొంతువాపు కూడా ఎక్కువగా సోకుతున్నట్లు గమనించారు. దీనికి ముఖ్యమైన కారణం ఆ గ్రామాల్లో పశువుల్లో వ్యాధి ప్రబలడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే. గొంతువాపు సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది, గొంతు మెడ వాస్తాయి, శ్వాస కష్టమై గురక శబ్దంతో 24 గంటల్లో పశువు మరణిస్తుంది. వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా వీలైనంత త్వరగా చేయాలి. సాధారణంగా రక్త పరీక్షల ద్వారా వ్యాధి కారక బైపోలార్ బ్యాక్టీరియా గుర్తించి వ్యాధి నిర్ధారిస్తున్నారు. కానీ పశువు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సేకరించిన రక్తంలోనే బ్యాక్టీరియా కనిపిస్తుంది. దీన్ని వేరు చేసి గుర్తించడం తేలికైన పనేమీ కాదు. మూలగతో సహా పశువు ఎముకను ఐస్లో ఉంచి పరీక్షకు పంపితే 3 రోజుల్లో వ్యాధి నిర్ధారణ సాధ్యమవుతుంది. ఇటీవల ఎన్నో కొత్త మందులు, యాంటీబయాటిక్స్ లభిస్తున్నాయి. సల్ఫాడిమిడిన్ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి పశు వైద్యుల సలహాతో వాడాలి. ప్రతి ఏడాది గొంతువాపు సోకే ప్రాంతాల్లో తొలకరిలోనే ముందు జాగ్రత్తగా పశువులన్నిటికీ టీకాలు వేయిస్తే 7 నుంచి 10 రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది 6 నుంచి 12 మాసాల పాటు వ్యాధి రాకుండా ఉంటుంది. గ్రామాల్లో పశువులు మరణిస్తున్న సందర్భాల్లో టీకాలు వేయకూడదు. తప్పనిసరి వేయాల్సి వస్తే ఆరోగ్యమైన పశువులకు టీకాలు వేసి బూస్టర్ డోస్ తప్పక వేయాలి. నివారణగా సల్ఫాడిమిడిన్ ఇంజెక్షన్ వాడవచ్చును. గొంతువాపు త్వరగా వ్యాపించే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువుల్ని విడిగా ఉంచాలి. మరణించిన పశు కళేబరాన్ని, అవి తినగా మిగిల్చిన గడ్డిని

0: నీటి ప్రవాహాల్లో బీళ్లల్లో పడేయకుండా లోతైన గొయ్యి తీసి పాతిపెట్టాలి. చలిగాలులు, అధిక వర్షాలు చాలా దూరం ప్రయాణించినప్పుడు పశువులు శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా త్వరగా వ్యాధి బారిన పడతాయి. అందువల్ల సక్రమ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తూ పోషకాలతో కూడిన పశుగ్రాసాన్ని అందించాలి. ప్రస్తుతం NDDB వారి గొంతువాపు వ్యాక్సిన్ ఒకసారి పశువులకు వేస్తే 2 నుంచి 2.5 ఏళ్ల పాటు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. ఈ వ్యాక్సిన్ 1 మిల్లీలీటర్ను కండలోనికి ఎక్కిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పనితనాన్ని పరిశీలిస్తున్నారు. పశువుల్లో వచ్చే మరో వ్యాధి జబ్బవపు వ్యాధి. ఈ వ్యాధిని సొప్పవ్యాధి అని కూడా వ్యవహరిస్తారు. ఇది బ్యాక్టీరియా ద్వారా పశువుల్లో సోకే అంటువ్యాధి. 6 మాసాల యుక్త వయసులో ఉండి ఆరోగ్యంగా దృఢంగా ఉన్న పేయలకు ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. కలుషితమైన ఆహారం, నీరు, గాయాల ద్వారా వ్యాధి సోకుతుంది. జ్వరం 106 డిగ్రీల నుండి 108 డిగ్రీల వరకు ఉంటుంది. ఆకలి లేమి, నీరసం, నెమరు వేయకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం మొదలగు లక్షణాలు ఉంటాయి. సూక్ష్మజీవులు భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి మాంసం కుళ్ళిపోయేలా చేస్తాయి. తద్వారా పశువులు వాపుతో కుంటుతుంటాయి. వెనుక కాలు కానీ ముందు కాలు కానీ పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది. వాపు ప్రారంభంలో ఎర్రగా నొప్పిగా ఉండి రాను రాను నొప్పి లేకుండా ఉంటుంది. రక్తంలో విష పదార్థాల ప్రభావం వల్ల పశువులు 12 నుండి 48 గంటల్లో మరణిస్తాయి. చికిత్స విధానం చూసినట్లయితే వ్యాధి ప్రారంభంలో పెన్సిలిన్, ఆక్సి వంటి యాంటీబయాటిక్స్ వాడాలి. నివారణకు తొలకరిలో జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని వేరు చేయాలి. పశు కలేబరాల్ని కాల్చివేయాలి లేదా గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి సోకిన ప్రాంతాల్లో వ్యాధి సోకకుండా ఉండేందుకు పశువుల్ని మేయనీయకూడదు.
1: శ్రోతలింతవరకు పొలం పనులు కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరాలను తెలుసుకున్నారు. రేపటి పొలం పనులు కార్యక్రమంలో ఉల్లి సాగులో మెలకువల గురించి కొన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇంతటితో పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

మానవుల నీతి నిజాయితీలు కొలవవలసింది వారి ప్రవర్తనను బట్టే గాని వృత్తులను బట్టి కాదు అంటుంది భగవద్గీత.

ప్రతి రాత్రి నీవు ఆ రోజు చేసిన పనులను గురించి మననం చేసుకో, అలాగే ప్రతి ఉదయం ఆ రోజు ఏమి చేయాలో ఆలోచించుకో అంటారు హెర్బర్ట్ శాస్త్రవేత్త. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన విషయం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే అంటారు గోల్డ్ స్మిత్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: Amaravati Green Field Capital. Sustainable water treatment they will provide. We are having Godavari next now. Other rivers also we are drinking. Now Godavari we are completing this year Polar project. Biggest project in India. Our best industrial infrastructure I can provide. But also land, permission, speed of doing business. One family, one entrepreneur. This is our goal.
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కరనే కే లియే 2245 కరోర్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73,743 కరోర్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కరనే కా

0: हम चल रहा है रेलवे अलोकेशन, आज हम 26-27 में आंध्र प्रदेश को 10,134 करोड़ दिया है।
1: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు, వారికి థాంక్స్.
1: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె హెచ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షల పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి హెచ్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీఈసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధన్ ఈరోజు 1867 సంవత్సరం సెప్టెంబర్ 26 తేదీన ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ది పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ది పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17 తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం.

జరిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు ఇప్పుడు

ఈ ఉదయం ప్రసారంలో భాగంగా ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. మరి ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం శరీరానికి యోగా, మనస్సుకు ధ్యానం ఈ అంశం గురించి ధ్యాన గురువు శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం కాంతిరేఖల్లో వినవచ్చు. 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. 9:30 చిత్రాంచలి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి.

ఈ ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు. వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి 1:30 ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలు.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారంలో భాగంగా కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి తామర ధ్వజ విజయం పౌరాణిక నాటకం వింటారు. రచన శ్రీ ఎలమర్తి రమణయ్య, దర్శకత్వం శ్రీ ఈఎస్

లింగేశ్వరగౌడ్. అనంతరం సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6 గంటలకు కార్యక్రమాల వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. 6:25 తెలుగు సినీ గీతం. 6:30 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30, 7:15, 8:40 వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 10:45 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 11:10 నుంచి 11:10 నుంచి 11:45 వరకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వినవచ్చు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు శ్రీమతి పి సుశీల గానం చేసిన శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారి లలిత గీతం వింటారు. ఈ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

శ్రోతలు, శ్రీమతి పి సుశీల గానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూల కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలని మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగలు ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్ధిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ, భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్

పోగుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్ బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైన అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని NTA స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపైన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో

ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఇవాల్టి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం శరీరానికి యోగా మనస్సుకు ధ్యానం ఈ అంశం గురించి ధ్యాన గురువు శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం. తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. మరి ముందుగా కాంతిరేఖలు కార్యక్రమంలో ఉషస్సులోని తొలి కిరణంతో కొండగాలి ఒళ్ళు విరుచుకొని తూర్పువైపు తమ గమనాన్ని సాగించింది. చల్లటి సమీరాన్ని స్పృశించిన పాలపిట్ట రివురివ్వున స్వేచ్ఛగా ఎగురుతూ ప్రభాతానికి రెక్కల సవ్వడితో స్వాగతం చెబుతుంది. ఆ సవ్వడికి కన్నెలేడి గంతులేస్తూ వెచ్చటి లేలేత కిరణాలకు విరపూస్తున్న మల్లె సుమగంధాలను లేపనంగా అద్దుకొని మురిసిపోయింది. ఇలా ప్రకృతిలో తొలి ఉషోదయ కిరణం ఇంతటి చైతన్యాన్ని తెస్తే తూర్పు వెలుగులను స్వాగతిస్తూ తన గాత్ర మాధుర్యంతో ఘంటసాల పాడిన పూలరెక్కల కోమలంతో సాగిన ఆరుత్ర సాహిత్యమిది. వినండి.

కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం. శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు. మంగళవారం మల్లికార్జున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతో పాటు విశేష పూజలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. గంగాధర మండపం వద్దకు పల్లకీలో వచ్చిన ఆది దంపతులకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి స్వర్ణరథంపై ఆశీనింపచేశారు. గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవ ప్రారంభంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించిన వేద పండితులు దేశంలో అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సువిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన రథోత్సవంలో కళాబృందాల కోలాటాలు, తప్పెట చిందులు, జానపద కళారూపాలు భక్తులను కనువిందు చేశాయి. రథోత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి యాప్ల భారాన్ని తగ్గించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట సహాధ్యకుడు వి దశగిరెడ్డి డీఎంహెచ్ఓను కోరారు. ఆయన కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ వై కామేశ్వరప్రసాద్ను కలిశారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 15 కారుణ్య నియామకాలు, 7 నాలుగవ తరగతి సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుగా పదోన్నతులను నిష్పక్షపాతంగా నిర్వహించినందుకు డీఎంహెచ్ఓను అభినందించారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను కర్నూలులోనే సామరస్యపూర్వకంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. సమాధాన్ సమారహో కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో ఉన్న అన్ని కేసులను లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ ఆగస్టు 21, 22, 23వ తేదీల్లో అన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఆన్లైన్ పద్దతిన జరుగుతుంది అన్నారు. ఈ కేసులను పరిష్కరించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం మంగళవారం నుంచి 30వ తేదీ వరకు స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. ఆసక్తి ఉన్న ఇరు వర్గాల వారు తమను సంప్రదిస్తే వర్చువల్ విధానంలో వారి కేసులను పరిష్కరిస్తామని తెలియజేశారు. కర్నూలు డివిజన్ పరిధిలోని తపాలా శాఖలో తపాలా జీవిత బీమా పీఎల్ఐ, గ్రామీణ తపాలా జీవిత బీమా ఆర్పీఎల్ఐ డైరెక్టర్ ఏజెంట్లుగా కమిషన్ ప్రతిపాదికన పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ జి జనార్దన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కర్నూలు డివిజన్లోని పలు ప్రాంతాలలో కమిషన్ పద్దతిన డైరెక్ట్ ఏజెంట్స్ను నియమిస్తామని అన్నారు. 10వ తరగతి పాసై ఆపైన చదివి 18 సంవత్సరాలు పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. సెల్ఫ్ హెల్ప్ యువత, నిరుద్యోగ యువతీ యువకులు, విశ్రాంత కేంద్ర రాష్ట

ప్రభుత్వ ఉద్యోగులు, గృహిణులు, ఆశా కార్యకర్తలు, విశ్రాంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాత బస్టాండ్ ప్రధాన తపాలా కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేశారు. ఎంపిక చేసిన ఏజెంట్లు సెక్యూరిటీ డిపాజిట్ 5,000 రూపాయలు ఎన్ఎస్పీ రూపంలో రీఫండబుల్ చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఏజెంట్లకు కమిషన్ ఇస్తారని తెలియజేశారు. మరిన్ని వివరాలకు డెవలప్మెంట్ ఆఫీసర్ జి హరికృష్ణారెడ్డి ఫోన్ నెంబర్ 7013029312 నెంబర్ని సంప్రదించాలని తెలియజేశారు. జిల్లాలోని 2 యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ముగిసింది. రాయలసీమ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తుదారులు దరఖాస్తులను సమర్పించాలని అధికారులు తెలియజేశారు. 29వ తేదీన తొలి లిస్టును ప్రకటించి అభ్యర్థిదారులు ఉంటే జులై 6లోపు తెలపకుంటే తదుపరి లిస్టును ప్రభుత్వం ప్రకటించనుంది. పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అకాడమిక్ క్యాలెండర్ ప్రొఫైల్ ఆధారంగా ఎంపిక చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షల ఆధారంగా నియామకం జరిగే అవకాశం ఉందని వర్సిటీల అధికారులు పేర్కొన్నారు. వర్సిటీ వారీగా, పోస్టుల వారీగా దరఖాస్తులు ఉంటాయని తెలియజేశారు. కర్నూలు జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను నెట్ జీరో హెల్తీ క్యాంపసులుగా తీర్చిదిద్దడానికి, పనులు వేగవంతంగా సాధించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు అధికారులను. మంగళవారం కలెక్టరేట్లో సంక్షేమ పాఠశాలలు, మున్సిపాలిటీ, డ్వామా, రూరల్, వాటర్ సప్లై, డీపీఓ, నెట్ జీరో తదితర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను నెట్ జీరో హెల్తీ క్యాంపసులుగా తీర్చిదిద్దడానికి పనులు వేగవంతం చేయాలని అన్నారు. హై డెన్సిటీ మొక్కలు నాటడానికి గుర్తించిన 10 స్కూళ్లలో వెంటనే పనులు ప్రారంభించి పూర్తి స్థాయిలో మొక్కలు నాటే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశానికి డ్వామా పీడి నరసింహారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన ఏపీ ఎస్పీ క్యాంపు వద్ద ఉదయం 6 గంటలకు పారిశుద్ధ్య కార్మికులతో యోగాంధ్ర నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు తెలియజేశారు. మంగళవారం ఆయన ఏపీ ఎస్పీ క్యాంపులో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కప్పల్ నగర్, అశోక్ నగర్, వై జంక్షన్, వీకర్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గూడూరు మండలంలో సర్ ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ వెంకటేష్ నాయక్ అన్నారు. మంగళవారం గూడూరు మండలంలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో బీఎల్ఓ ఇంటింటికి వెళ్లి ఓటర్ గణన ఫామ్ను అందజేశారని, దానిని ఓటర్లు భర్తీ చేసి బీఎల్ఓలకు అందజేయాలని అన్నారు. బేటీ బచావో అభియాన్ను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్సీఏఓ సునీత రైతులకు సూచించారు. మంగళవారం గూడూరులో బేటీ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఏఈఓలు లక్ష్మీనారాయణ, శ్రీవాణి, ఎంపీఈఓలు నాగేష్, రంగన్న తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ నాగనసూయ అన్నారు. మంగళవారం ఓర్వకలలోని గ్రామ సచివాలయాన్ని ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విధులకు సకాలంలో హాజరై ప్రజలకు సేవలందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. రైతులు ఒకే పంటను కాకుండా తమ పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ వ్యవసాయ అంశాలపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయంలో రైతులకు స్థిరమైన ఆదాయం, నేల సారవంతం చేసుకోవడం, పంటల వైవిధ్యీకరణ, లక్ష్యాల సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పర్యటించే సమయంలో తమకు ఏవైనా లోపాలు కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కందులు, పత్తి, వేరుశనగ జొన్నలు, మొక్కజొన్న పంటలతో పాటు మిరప, టమోటా, ఉల్లి తదితర ఉద్యాన పంటల సాగు ఎక్కువగా జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో రైతులు ప్రధాన పంటతో పాటు 5 నుంచి 6 ఇతర పంటలను సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 10,000 పశుసంపద యూనిట్లను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే 12,000 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని తెలియజేశారు. అలాగే 9,400 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకాన్ని చేపట్టాలని, రైతులకు అవగాహన కల్పించి పశుగ్రాసం పెంపకానికి శ్రద్ద చూపేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
క్రీడాకారులు ఆత్మవిశ్వాస

సంతో సాధన చేస్తే పతకాలు సాధించవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నమయ్య సాయికుమార్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు నగర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ఒలింపిక్ డే రన్ ను కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. 26 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన హ్యాండ్బాల్, 18న అథ్లెటిక్స్, మోడర్న్ పెంటాథ్లాన్, 20వ తేదీ త్రోబాల్, వాలీబాల్, సాఫ్ట్బాల్, స్కేటింగ్, సాఫ్ట్ టెన్నిస్, జూడో, 21వ తేదీన బాస్కెట్బాల్, ఉషూ, మాస్టర్స్ అథ్లెటిక్స్, ఆర్చరీ, టెన్నిస్, వాటర్ స్పోర్ట్స్, 22వ తేదీన యోగా, బేస్బాల్ పోటీలు ఉంటాయని అన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శులు అవినాష్ శెట్టి, డాక్టర్ రుద్రారెడ్డి, పోటీ నిర్వాహకులు శివ పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీ వైద్యాధికారి మోతిలాల్ నాయక్ అన్నారు. మంగళవారం పీహెచ్సీలో ఆరోగ్యం, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు సిబ్బందికి పల్స్ పోలియో వ్యాక్సినేటర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

0: పోటీ నిర్వాహకులు శివ పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీ వైద్యాధికారి మోతిలాల్ నాయక్ అన్నారు. మంగళవారం పీహెచ్సీలో ఆరోగ్యం, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు సిబ్బందికి పల్స్ పోలియో వ్యాక్సినేటర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ, దేశానికి పోలియో రహిత సర్టిఫికేట్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నామో వివరించారు. పోలియో వ్యాధి లక్షణాలు, వ్యాప్తి చెందే విధానాలపై అవగాహన కల్పించారు. తొలి రోజు బూతుల వద్ద సిబ్బంది పాటించాల్సిన విధులను వారు తెలియజేశారు. గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో మంగళవారం తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ వాసుదేవ గుప్తా, డిప్యూటీ ఎంపీడీఓ మహేధర్ రెడ్డి కలిసి చెత్త సేకరించే ట్రాక్టర్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, చెత్తను వేరువేరుగా సేకరిస్తారని తెలియజేశారు. దీని ద్వారా వర్మి కంపోస్టు తయారు చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చవచ్చని అన్నారు. ప్రజలంతా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కాంతిరేఖలు కార్యక్రమంలో పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
6: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
7: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
9: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
6: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి, శరీరానికి యోగా, మనస్సుకు ధ్యానం. ఈ అంశం గురించి ధ్యాన గురువు శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం.
10: బ్రహ్మజ్ఞానము. శ్రోత్రలు ఎవరైతే వింటున్నారో, భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో, అందరూ బ్రహ్మ జ్ఞాన తత్వస్వరూపులే. ఎవరు ఎక్కువ లేదు, ఎవరూ తక్కువ లేదు. కానీ ఇది తెలుసుకోవడం కోసమే అంతే తప్ప, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మనము పంచుకుందాం. అందరికీ తెలుసు, ఇది గుర్తు చేసుకోవడం తప్ప వేరే ఏ విషయం లేదు. మానవ శరీరము అందరికీ తెలుసు, మనకు కన్ను, ముక్కు, చెవి, నోరు, తల, శరీరంలోని అవయవాలు ఉన్నాయి. కానీ వీటిని మనం ఉపయోగించుకోవడమే, ఎలా ఉపయోగించుకోవాలనేదే మనకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియదు అంటే వాళ్ళు తెలుసుకోవాలని తపన ఉంటే తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, మనసుకు ధ్యానం, ఊపిరితిత్తులకు ప్రాణాయామం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. కాబట్టి మన శరీరము ద్వారా ఈ ప్రక్రియ జరగడమే మన యొక్క శరీరం అనేది ఉపయోగమవుతుంది. కానీ ఇక్కడ మనము వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. మనము జనరల్గా చెప్పుకుంటాం కదా, వేదాలలోని సారం ఏమంటే, ఋగ్వేదం ఏం చెప్తుందంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మము. అలాగే యజుర్వేదం ఏం చెప్తుంది, హం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ.

మము తర్వాత సామవేదం ఏం చెప్తుంది? తత్వమసి, బ్రహ్మమే నీవు. సామవేదం చెప్తుంది అయాత్మ బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మము. ఇవన్నీ మన యొక్క వేదాలలో చెప్పేటటువంటి సారాంశం. కాబట్టి ఈ వేదాల యొక్క సారాంశాన్ని మనము మన శరీరము ద్వారా ఆచరిస్తే ఇంకా బాగా ఉంటుంది. అందుకే చెప్తారు, మనం అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మం అనుకుంటే సరిపోదు, ఇతరులు కూడా తత్వమసి, బ్రహ్మయే నీవు అన్న జ్ఞానము మనలో కలగాలి. ఈ మహావాక్యాలు తెలుసుకొని వాటి అర్థాన్ని మనము చూస్తూ సర్వభావనతో స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే అన్నింటికీ, అన్ని సమస్యలకు కూడా పరిష్కారం. మన శరీరము నిర్మాణము ఉంది, ప్రతి ఒక్కరికి కన్నులు, చెవులు, నోరు, ముక్కు అంతా ఉంది. కాబట్టి మన శరీరం యొక్క వ్యవస్థ ఎలా నడుస్తుందో మనం ఇప్పుడు ఒకసారి మనము పరిశీలిద్దాం. మన లోపల ఏముంటాయంటే, మన లోపల పంచప్రాణాలు, ఉపప్రాణాలు ఉంటాయండి. కాబట్టి ఈ పంచప్రాణాలు, ఉపప్రాణాలను మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఈ పంచప్రాణాలను ఏమంటారంటే, ఫస్ట్ ఒకటి అపానవాయువు అంటారు. కాబట్టి ఈ అపానవాయువు ఏం చేస్తుందంటే, మన శరీరంలోని బయటికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటిని చక్కగా పంపించేస్తుంది అన్నమాట. అలాగే ఈ యొక్క వ్యానవాయువు అనేది గులాబీ రంగులో ఉంటుంది, కాబట్టి ఇది రక్త ప్రసరణకి, తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలను నడిపించడానికి మన శరీరంలో పనిచేస్తుంది అన్నమాట. ఈ యొక్క వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ అపానవాయువు నాభి నుంచి క్రింది వరకు ఉంటుంది. ఇది పంచప్రాణాలు. దీన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో కూడా ఈ అపానవాయువును గోనాడ్స్ గ్రంథి అంటారు. అలాగే మన యొక్క వ్యానవాయువుని ఏమంటారంటే అడ్రినల్ గ్రంథి అంటారు. అలాగే ఇంకొక పంచప్రాణం ఏమంటారంటే సమాన వాయువు అంటారు. ఈ సమాన వాయువు ఏమంటే, ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే శరీరంలో మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత వాటి యొక్క రసాలను, రసాయనాలను చక్కగా వేటి వాటికి విభజిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో ఆయా స్థానాలకు పంపించేది ఈ యొక్క సమాన వాయువు. ఇది జీర్ణక్రియ. ఇది బాగుంటే మనకు జీర్ణశక్తి బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క సమాన వాయువు నాభి ప్రదేశంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రాంక్రియాస్ గ్రంథి అంటారు. కాబట్టి మనకు రోగం వస్తుంది. రోగం ఎందుకు వస్తుంది? ఈ యొక్క గ్రంథుల యొక్క శక్తి తగ్గినప్పుడు రోగాలు వస్తాయి. కాబట్టి ఈ గ్రంథుల యొక్క శక్తి మనం తగ్గకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ పంచప్రాణాలలో ఇంకొకటి నాలుగవది ప్రాణం అంటారు. ఈ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే, మన మస్తిష్కాన్ని పోషించి మనం స్పష్టంగా మాట్లాడము, శ్వాసను లోపలికి లాక్కోవడము, ఆహారాన్ని లోపలికి లాక్కోవడము, గుటకలు వేయడము, పానీయాలను లోపలికి లాక్కోవడం ఈ ప్రాణశక్తి పని. అంటే మనము తాగితే ఏవి వెళ్ళవండి, లోపల ఆ ప్రాణవాయువు గుంజుకుంటేనే వెళ్తాయి. అంటే ఇక్కడ మనకేమర్థమైంది, మనం ఇదే సహజంగా తాగేస్తున్నాము, తినేస్తున్నాం అంటున్నాము, కానీ లోపల పంచప్రాణాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనం తాగగలము, తినగలము, జీర్ణం అవ్వగలదు. కాబట్టి అందుకే వయసు అయిన వాళ్లకు నోట్లో అన్నం పెడితే కూడా తినరు వాళ్ళు, లోపలికి లాక్కోవు. అంటే అప్పటికేమి, ఈ పంచప్రాణాలు బలహీనమైనాయని లెక్క అన్నమాట. కాబట్టి మనం వాళ్ళని ఊరికి అలా మనం తిట్టుకుంటాం, కానీ వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందుకే వయసు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రాణాయామం, యోగా, ధ్యానము అనేది చెప్తారు. కాబట్టి మనము వయసు ఉన్నప్పుడు బాగా చేసుకుంటే ఈ యొక్క గ్రంథులను ఇలాగే శక్తివంతంగా చేసుకుంటుంటే మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నమాట. ఈరోజు మనం అది తెలుసుకున్నాం. ఇంకా ఉదానవాయువు. ఈ ఉదానవాయువు శరీరం నిటారుగా నిలబడి ఉండడానికి, పడిపోకుండా చూసుకుంటూ, వెనక్కు ముందుకు కుడికి ఎడమకు ఒరిగిపోకుండా, తూలిపోకుండా ఉంచేది ఈ ఉదానవాయువు. అంటే మనం ఆకర్షణ, ఆకలి అవుతుందని తెలుసుకో, అంటే మనకు ఆకలి అవుతుంది అని తెలియజేయడానికి ఒక ప్రాణవాయువు ఉంది. అంటే ఆకలి అవుతుంది, నీళ్లు తాగు, ఆహారం తిను అని చెప్పడానికి ఒక వాయువు ఉంటే, వాటిని లోపలికి తీసుకొని గుంజుకోవడానికి ఇంకొక వాయువు ఉంటుంది. సో ఈ పంచప్రాణాలు, ఉపప్రాణాల వల్లనే మన శరీరము నడుస్తూ ఉన్నారు.
కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనం గుడికి

వెళ్తే కూడా ఏమంటారు, అపానాయస్వహ ఉదానాయస్వహ సమానాయస్వహ అని పంతులు దీవించి పంపిస్తారు. అంటే నీ యొక్క శరీరంలో ఈ పంచప్రాణాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటూ శక్తిని తీసుకుంటూ ఆరోగ్యం ఇవ్వాలని దీవిస్తారన్నమాట. కాబట్టి ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలను గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మీటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంట్లో పెట్టేసి కొట్టేస్తే అసలు మన పంచప్రాణాలంటే ఏంటి అని కొట్టేస్తే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చదువుకోవచ్చు, మన చేతులు ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది, మీరు అదంతా ఉపయోగించుకోండి. మీటా ఏమైనా అడగండి, చెప్పేస్తుంది, నో ప్రాబ్లం. మనసు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, శరీరం అంటే ఏమి, మెదడు అంటే ఏమి, సమాన వాయువు అంటే ఏమి, మీకు ఏమనిపిస్తుందో కనుక్కోండి. కనుక్కొని ఒక పుస్తకంలో రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మన యొక్క అభివృద్ధి కోసము, మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యం కోసము, మనం నేర్చుకోవడం కోసం ఉంచాలి. అప్పుడే మనకు శరీరం యొక్క ఆరోగ్యం అనేది వస్తుంది. ఇక్కడ మనము కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఓకే, తల్లి గర్భంలోకి శిశువు ప్రవేశించినప్పుడు మనకు ఏమవుతుందంటే ఏ వాయువులు మనకు వస్తాయి మొట్టమొదటగా, అలాగే మరణ సమయంలో ఏమేమి పోతాయని, ఇవి చక్కగా రావడం అనేది పుట్టుగా, ఇవి చక్కగా వెళ్ళడం అనేది మరణమండి. కాబట్టి ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వ్యానవాయువు వల్ల శరీర నిర్మాణం ఏర్పడుతుందండి, సమాన వాయువు వల్ల పెరుగుదల పడుతుంది, అపాన వాయువు వల్ల శుద్ధి జరుగుతుంది, ప్రాణం వల్ల జీవం పోసుకోవడం, తర్వాత ఉదానము బయటికి రావడం అంటే ఏడవడం అండి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచప్రాణాలు నడిపిస్తుంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు చెప్పరు అంటే, మనము ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఉపయోగించుకుని ఒకటో ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి అవసరం, తెలివి అంటే ఉందండి, అంటే ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది కంప్యూటరు, ఇది బల్బు, ఇది ఫ్యాన్ అనేది తెలివి ఉంది. కానీ తెలివి ద్వారా తెలుసుకోవడానికి జ్ఞానం అంటారు. అంటే ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తాం, తిరుగుతుంది, అంటే అది ఎలా పనిచేస్తుంది, ఓహో ఒక వైరు ఉంది, వైర్ ద్వారా కరెంటు పాస్ అవుతుంది, పాస్ అయినప్పుడు అది క్లాక్ వైజ్గా తిరుగుతుందని తెలుసుకోవడం జ్ఞానం. ఫ్యాన్ ఉంది అనడం తెలివి అయితే అది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం జ్ఞానం అండి. అది తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమీ తెలియని కాదు, తెలివి ద్వారా తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. కాబట్టి మనం శరీరం ఉంది, నడుస్తుంది, కళ్ళున్నాయి, ముక్కు ఉంది, చెవు ఉంది, నోరు ఉంది, కానీ అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం జ్ఞానం అండి. ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలండి. కాబట్టి అప్పుడు శ్రోతలు ఎవరైనా కానీ శరీరం మీద ఒకసారి ఇట్లా గిచ్చుకుంటే ఏమవుతుంది, మన శరీరానికి నొప్పి వస్తుందండి. శరీరానికి నొప్పి, కానీ బాధ ఎక్కడుంటుంది, బాధ మనసుకు ఉంటుంది. కాబట్టి మన శరీరం పోయిన తర్వాత ఏం పోతుంది, శరీరం మరణించిన తర్వాత నొప్పులు పోతాయి, శరీరం యొక్క నొప్పులు పోతాయి, కానీ బాధ మాత్రం పోదు, బాధ మనసుకు ఉంటుంది. ఆ బాధను మనము జ్ఞానము విజ్ఞానము బ్రహ్మజ్ఞానంగా మార్చుకొని పోవడానికి మనిషి జీవించి ఉండడము ఉండేటప్పుడు ఈ యొక్క అవకాశం ఉందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధగా వెళ్ళకూడదు, జ్ఞానంగా వెళ్ళాలి. జ్ఞానంగా వెళ్ళినప్పుడు బాధ ఉండదు, అప్పుడు మనం ఈజీగా శరీరం వదిలిపెట్టిన బాధగా ఉండకుండా మనము హాయిగా ఉండవచ్చు అన్నమాట. ఇది కాబట్టి మనిషి యొక్క మరణంలో కూడా ఎలా అంటే, వాయువులు మొట్టమొదటగా అపాన వాయువు ఆగిపోతుంది. అపాన వాయువు అంటే మలమూత్ర విసర్జన, చెమట, అవి వచ్చేటివి ఆగిపోతుంది. తర్వాత సమానము వ్యానము రెండు వాయువులు ఆగిపోతాయి, వెళ్ళిపోతారు. చివరగా ఉదానం వాయువు పైకి వెళ్ళిపోతాయి, ప్రాణము ఉదాన వాయువు పైకి వెళ్ళిపోతాయి, అప్పుడు శరీరం పడిపోతుందండి. కాబట్టి ఈ యొక్క ఈ ప్రక్రియ జరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు నేను చచ్చిపోతా, నాకు చావురా అంటే రాదండి, అది అది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ వచ్చినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ చావుకు మరణానికి భయపడకుండా ఈ పంచప్రాణాలను ప్రేమతో చూసుకుంటూ వాటిని జీవిస్తే అవి సమయం వచ్చినప్పుడు వాటి పని అవి చేస్తాయి. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, పుట్టుకలో కూడా మొట్టమొదటగా వచ్చేటటువంటి వాయువు వ్యాన వాయువు, తర్వాత ప్రాణవాయువు ఫస్ట్ వస్తాయి, తర్వాత సమాన వాయువు, అపాన వాయువు, ఉదాన వాయువులు వస్తాయి. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ యొక్క పంచప్రాణాలు ఉంటాయి, వస్తాయి. మళ్ళీ ఈ పంచప్రాణాలు
సక్రమంగా

వెళ్ళడమే సుఖమరణం. దానిలో 2 వెళ్ళి 3 వెళ్ళకపోతే కోమాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఎవరైనా అడిగితే ఏం చెప్తే, నీకు ఎవరు ఇష్టం అంటే నాకు తల్లి ఇష్టము, తండ్రి ఇష్టము, పిల్లలు ఇష్టము, లేకుంటే ఒక గురువు ఇష్టం అని చెప్తారు. కానీ ఆ ఇష్టం కరెక్టే, కానీ నేనంటే, నా శరీరం అంటే, నా ప్రాణం అంటే నాకు ఇష్టమని మొట్టమొదట అనుకోవాలండి. నా శరీరం అంటే నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నా శరీరంలో నడిపించే వ్యవస్థను నేను ప్రేమిస్తున్నాను, నాలో అవయవాలను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం అంటే నాకు ఎంతో ఇష్టము అని అప్పుడు అనుకున్న తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ఇష్టపడవచ్చు. కాబట్టి నిన్ను నువ్వు గుర్తించుకో అని చెప్తారన్నమాట. కాబట్టి ఇది ఎంత చెప్తున్నాము, కానీ ప్రయత్నం చేయాలి. ఇక్కడ శ్రోతలో 1 నిమిషం మీరు ఇవి తెలుసుకోవాలని ఆలోచన వస్తే మీకు వస్తాయండి. ఇవి ఎందుకులే అనుకుంటే అవి రావు. కాబట్టి మనం మన శరీర వ్యవస్థను గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఇంకొక విషయం చెప్తానండి. ఇక్కడ శరీరం ఉన్నప్పుడు దాన్ని తెలుసుకొని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే కరెక్టే. మీరు చెప్పారు బాధలు ఉన్నాయి సార్, నొప్పి ఉంది, తీర్చలేం, కరెక్టే, నో ప్రాబ్లం. కానీ మీ లోపలికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ లోపల చెప్తారు కదా పరమాత్ముడు ఉన్నాడు అని. పక్కన ఎవరైనా మోసం చేయొచ్చు, నేనైనా మోసం చేయవచ్చు, కానీ మనలో ఉండే పరమాత్ముడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు. ఆ లోపలికి వెళ్ళడానికే ధ్యానము. మరి దేని ద్వారా వెళ్ళాలి సార్ అంటే, మన యొక్క మనకు ప్రాణం ఏది, మనిషి జీవించి ఉన్నాడా లేదా అంటే ఏం చెప్తారు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు, ఆ శ్వాస ఆడుతుందా లేదా అని చెప్తున్నారు. అంటే దానికి ఆధారం ఏమి, ఈ శ్వాస ద్వారా మన లోపలికి మనం వెళ్ళవచ్చు. కాబట్టి మనము అనుకుంటాం ఎప్పుడు కూడా మనసు ఏమిటా, ఏం చేస్తావులే, ఏ ధ్యానం చేస్తావు, ఏమొద్దులే, పడుకో, మళ్ళీ చేద్దాం, రేపు చేద్దాం, రాత్రి చేద్దాంలే, ఇప్పుడు నాకు వీలు లేదు, టైం లేదు అని మనసు చెప్తూనే ఉంటుంది. కాబట్టి ఈ మనసును మనం తీసుకెళ్ళి ఈ శ్వాస ద్వారా లోపల ఉండే ఆత్మకు అప్పజెప్పేస్తే అప్పుడు ఆత్మ మొత్తం మనల్ని నడిపిస్తుంది. దీనిని అంతర్ముఖ ప్రయాణం అని కూడా అంటారు. ఇప్పుడు చెప్తున్నది ఏమంటే, మనకు శరీరం యొక్క వ్యవస్థలో జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే చర్మము, నోరు, ముక్కు, కన్నులు, చెవులు. అంటే వీటి ద్వారా బయటి ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలను గ్రహించడం జ్ఞానేంద్రియాలు. అంటే చర్మము ద్వారా ఏం తెలుస్తుంది, వేడి, స్పర్శ, తర్వాత చలి. అంటే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ స్పర్శ ద్వారా తెలుస్తుంది చర్మం. కాబట్టి అంటే అది తెలుస్తుంది కాబట్టి అది గ్రహిస్తుంది. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తుంది, బయట ఉండే వాతావరణాన్ని గ్రహిస్తుంది. అలాగే నోరు ద్వారా మనము ఆహారము గ్రహిస్తున్నాం, ఆహారం తీసుకుంటున్నాం. తర్వాత కాబట్టి అంటే ఆహారాన్ని గ్రహించేది, ఆహారాన్ని స్వీకరించేది. ముక్కు ద్వారా ఏం చేస్తాము, శ్వాస పీలుస్తాము, అలాగే వాసన కూడా గుర్తుపడతాం కదా. అంటే సువాసన, చెడు వాసన అంటే బయట నుంచి గ్రహిస్తాం. అలాగే కన్నులు, మనకు కన్నుల ద్వారా మనం చూస్తాం, చెట్లు, పండ్లు, పూలు, వర్షం, ఆకాశం, భూమి, మట్టి, అగ్ని, నీరు, ఇవన్నీ మనం కంటి ద్వారా చూస్తాం. అందుకే 2 కళ్ళు ఇచ్చాడు పరమాత్ముడు. ఏం చేయాలంటే, నాయన బాగా సరిగా చూడు, చూసేదాన్ని అపార్థం చేసుకోవద్దు, అది సరి అయిన చూపు అని 2 కళ్ళు ఇచ్చాడు. అలాగే చెవులు ఏమి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు కొన్ని విషయాలు వింటున్నారు, మంచివా చెడువా, మీకు ఉపయోగపడేటివే. ఎందుకు 2 చెవులు ఇచ్చాడు, బాగా వినాలి, అపార్థం చేసుకోవద్దు, విన్నది బాగా అర్థం చేసుకో, విన్నది బాగా అర్థం చేసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి నీలో ఉండే ఆత్మతో మాట్లాడి ఇది సత్యమా కాదా, ధర్మమా కాదా అని నీకు నీవుగా బాగా విని నీ లోపలికి వెళ్ళి నీవు జడ్జిమెంట్ చేసుకొని దాన్ని ఆచరించు అని చెప్పడానికి 2 చెవులు ఇచ్చాడు. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. మన కళ్ళెదురు చూస్తుంటాం, చూసిన వాళ్ళను అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోవడం జ్ఞానం, అపార్థం చేసుకోవడం అజ్ఞానం. తెలివి ఉండి అపార్థంగా ఉన్నప్పుడు అది దురదృష్టం. తెలివి ఉండి అపార్థం చేసుకోకుండా జ్ఞానాన్ని తెలుసుకోవడం అదృష్టం. కాబట్టి అన్నీ ఉండి ఉపయోగించుకోకపోవడం దరిద్రం. కాబట్టి అది ఏదో డబ్బు లేకుండా

అంటే అది లేకుంటే కాదు, తెలుసుకునే తత్వం ఉన్నప్పుడు, అది శరీరం ఉన్నప్పుడే ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకోవడమే సంపద. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాన్ని ఎలా మనము ఉపయోగించుకోవాలి? జ్ఞానేంద్రియాలు ప్రకృతి ఎలా ఉందో ప్రకృతితో సమానంగా ఉండి అలా దాని వాటిని ఉపయోగించుకోవాలి. అంటే ఏమి? చర్మము, మన చర్మం ద్వారా స్వీకరించాలి. నోరు, నోరు ఎలా ఉండాలి? మనం అందుకే మాట మాట్లాడితే కూడా నోరు ఆహారం తినడానికి ఉండాలి. కాబట్టి సరియైన భోజనం చేసేటప్పుడు ప్రేమతో భోజనాన్ని ప్రేమిస్తూ స్వీకరించాలి. ముక్కు ఉంది, శ్వాస తీసుకోవాలి. ఎలా? ప్రేమతో తీసుకోవాలి. వారిని ఎవరో వీరిని ఎవరో తిట్టుకుంటా వాళ్ళని అలా చేసుకుంటా ఆ శ్వాస ఎలా పోతుంది? తిట్టుకునే శ్వాసగా పోతుంది. కాబట్టి ఆ శ్వాసను ఎలా తీసుకోవాలి? ప్రేమతో. ఈ శ్వాస నాకు ప్రాణాన్ని కాపాడుతుంది, నాకు ఈ శ్వాస శక్తినిస్తుంది. మరి శక్తినిచ్చే దాన్ని ఏమన్నారు? దైవం అన్నారు కదా. కాబట్టి ఆ యొక్క ముక్కు ద్వారా మనం తీసుకొని ఈ ముక్కు ద్వారానే మన పంచప్రాణాలకు శక్తి వస్తుంది. అందుకే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఇది ఏదో ఒక సొత్తు కాదండి. శ్వాస అనేది ఈ భూప్రపంచం మీద ప్రతి మనిషికి ఉంది, ప్రతి జీవికి శ్వాసిస్తుంది. కానీ ఉన్నది ఉన్నది మనము తెలుసుకొని ప్రచారంలోకి మనం తెచ్చుకొని వాడుకోవాలి. అంతేకాని ఇది ఎవరు సొంతము కాదు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలను ధర్మంగా మనం ఉపయోగించుకోవాలి. తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి, నాలుక, చేతులు, పాదాలు, మలమూత్ర విసర్జన. అంటే ఇవి కర్మేంద్రియాలు. నాలుక అంటే మనం ఏమి మాట్లాడతామో అదే ఉంటుంది. కాబట్టి ఆ నాలుక ద్వారా, ఈ కర్మేంద్రియం ద్వారా జ్ఞానేంద్రియాలతోటి ఈ కర్మేంద్రియాలు వాడుకోవాలి, అప్పుడు సరి అయిన మాటగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ కర్మేంద్రియాలను మనసు ద్వారా పాడు చేసుకోకుండా ఈ కర్మేంద్రియాలను మన లోపల ఉండే ఆత్మశక్తితో ఉపయోగించుకోవాలి. అంటే మన జ్ఞానేంద్రియాలను కూడా కర్మేంద్రియాలుగా ఆత్మశక్తితో ఉపయోగించుకోవాలి. చేతులు ఉన్నాయి. చేతులు అంటే మనకు చేతి వ్రేళ్ళు ఉన్నాయి కదా. మనం ఈ చేతులతో ఏమి చేస్తామో అది కర్మనే. కాబట్టి మనము ఈ చేతులతో కూడా మంచి పనులే చేయాలి, చెడు పనులు చేయకూడదు. ఈ చేతి వ్రేళ్ళు అంటే ఒక విషయం చెప్తాను. మనకు ఒక కుడి చేయి ఉంది కదా, ఒక మీ యొక్క బ్రొటన వేలు ఉంది కదా, అది అగ్నితత్వము. చూపుడు వేలు వాయుతత్వము. మధ్యమ వేలు ఆకాశము. ఉంగరం వేలు భూమి. చిటికెన వేలు నీరు. కాబట్టి ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? మన ఐదు వేళ్లలో ఉన్నాయి. అలాగే ఆ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు ఆత్మ, మధ్యమ వేలు బుద్ధి, నాలుగు ఉంగరం వేలు మనసు, చిటికెన వేలు శరీరము. సో ఈ అందుకే ఈ ఐదు వేళ్ళు అనేటివి కర్మేంద్రియం. కాబట్టి ఈ ఐదు వేళ్ళను ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞానేంద్రియాలు కావాలి. కాబట్టి జ్ఞానేంద్రియాలు కూడా మనసు చెప్పినట్లు కాకుండా మన ఆత్మతత్వంతో పోవాలంటే మన లోపలికి మనం వెళ్ళి ఆత్మతో ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఉపప్రాణాలు కూడా మనకు సమానంగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి పాదాలు, రెండు కాళ్ళు, పాదాలు మనం నడుస్తాం కదూ, నడిచే దాన్ని ఏమంటారు? ప్రయాణం, మన జీవితం యొక్క ప్రయాణం. ఈ పాదాలు కూడా కర్మేంద్రియం. ఇంకా మలమూత్ర విసర్జన అనేది మీకు తెలుసు. కాబట్టి మనం ఏమైతే ఆలోచిస్తామో, ఏ రకంగా ఉంటుందో మన యొక్క పంచప్రాణాలు, ఉపప్రాణాలు ఏ రకంగా ఉంటుందో మన శరీర వ్యవస్థ ఆ రకంగా ఉంటుందండి. కాబట్టి ఐదు పంచప్రాణాలు, ఐదు ఉపప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కోశాలు అంటే అన్నమయ కోశం, ఆహారం తినేది కర్మ మార్గం, ప్రాణమయ కోశం యోగ మార్గం, మనోమయ కోశం భక్తి మార్గం, విజ్ఞానమయ కోశం జ్ఞాన మార్గం, ఆనందమయ కోశం. కాబట్టి ఈ ఐదు ఐదు ఐదు కలిపితే 20 అవుతుంది. తర్వాత మనకు అంతఃకరణాలు, బుద్ధి, చిత్తము, అహము, మనస్సు. కాబట్టి ఈ 24 తత్వాలతో మన శరీరం నడుస్తుంది. ఈ 24 తత్వాలను కూడా మన మనసుతో కాకుండా మన లోపల ఉండే ఆత్మతో మనము నడిపించాలి. దానికి ఏం చెప్తామంటే, మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి సార్ అంటే, మీకు మీ వేలు ఉంది కదా, ఒక వేలు ఉంగరం, మీకు చూపుడు వేలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని మీరు ఒకసారి ప్రశాంతంగా గమనించండి. మీ వేలు బాగా గమనించండి. మీ వేలు వేడిగా అయ్యిందంటే
బాగా గుర్తుపెట్టండి. మీ వేలు వేడిగా అయ్యిందంటే మీరు శ్వాస లోపల నుంచి వదులుతున్నారు కదా, ఆ శ్వాస యొక్క

0: యొక్క స్పర్శతో ఆ శ్వాసలో కూడా మన మనసును కలిపి దాని వెంబడి బయటికి రండి. తరువాత మీ వేలు చల్లగా అయిందంటే శ్వాస బయటి నుంచి లోపలికి పోతుంది. ఆ లోపలికి పోయేటప్పుడు ఆ శ్వాస యొక్క స్పర్శను గమనిస్తూ మనసును కూడా దాని వెంబడి లోపలికి వెళ్ళాలి. దానికోసమని ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ వదలకూడదు, తక్కువ తీసుకోకూడదు, తక్కువ వదలకూడదు. ఎంత తీసుకుంటారో అంతే తీసుకొని అంతే గమనించాలి. ఎంత వదులుతారో అంతే వదిలి అంతే గమనించాలి. ఇప్పుడు మీకు శ్వాస అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చేతిలో చేతులు వేసుకొని, వ్రేళ్ళలో వ్రేళ్ళు వేసుకొని, రెండు కాళ్ళు ఆసన వేసుకొని కూర్చొని ఒక నిమిషం కండు తెరిచి ఒక నిమిషము ఈ శ్వాస నిశ్వాసాలను ప్రశాంతంగా గమనించండి. ఒక నిమిషం తర్వాత కళ్ళు మూసుకోండి, హాయిగా ఉంటుంది. మీకు వీలైన నిమిషాలు చేయండి, 2 నిమిషాలు 3 నిమిషాలు. కానీ రోజు ప్రతిరోజు మీ శరీరాన్ని ధ్యానానికి అలవాటు చేయండి. అప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నా అవి సక్రమంగా పనిచేస్తాయి. మీకు ఆరోగ్యం వస్తుంది, అంతా వస్తుంది, ప్రశాంతత వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మీరు ప్రయత్నం చేయాలి. శ్రోతలు, మీరు నాకు టైం లేదని చెప్పకండి. 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకొని మీరు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి సిబ్బందికి, అలాగే ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియచేసుకుంటూ జీవించు జీవించనివ్వు అని యొక్కతో మనం కూడా కొన్ని విషయాలు మళ్ళీ కుందాం. మీరు కూడా మీటా ఏ ఉంది, పిల్లలు మీ దగ్గర గడపడం లేదని చాలామంది చెప్తుంటారు కదా. తల్లిదండ్రులు పిల్లల దగ్గరకు వచ్చి పెట్టుకుని సెల్ ఫోన్లో పెట్టి ఆ మీటా ఏని గోధుమ గింజ అంటే ఏమి, దాంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి నాకు చెప్పున్నానని చెప్పి తల్లిదండ్రులు ఒక పుస్తకం పెట్టుకొని రాసుకుంటే పిల్లలు కూడా దాన్ని సెర్చ్ చేస్తారు. కాబట్టి సెల్ ఫోన్ ఆ రకంగా ఉపయోగిస్తే పిల్లలు మీ దగ్గర ఉన్నట్లుంటాయి, వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకుంటారు, మీరు కూడా నేర్చుకోవచ్చు. నవధాన్యాల గురించి, బియ్యం గురించి, కందిపప్పు గురించి సెర్చ్ చేయండి. ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకొని నమస్తే.
1: శ్రోతలింతవరకు కాంతిరేఖలు కార్యక్రమంలో శరీరానికి యోగా, మనస్సుకు ధ్యానం ఈ అంశం గురించి ధ్యాన గురువు శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు జూన్ 17వ తేదీ, మరి 17/6/1917 గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో హృదయ్ కుంజ్ పేరుతో తన నివాసాన్ని ఏర్పరచుకున్న రోజు. అలాగే 17/6/1631 షాజహాన్తో కలిసి ప్రయాణిస్తూ ప్రసవ సమయంలో అనారోగ్యానికి గురై బురహాన్పూర్ వద్ద ముంతాజ్ మరణించిన రోజు. ఇక 17/6/1942 ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వారపత్రికగా ప్రజాశక్తి ప్రారంభమైన రోజు. పుచ్చలపల్లి సుందరయ్య, కంబంపాటి సీనియర్, తుమ్మల వెంకటరామయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు, చలసాని వాసుదేవారావు సంపాదక వర్గ సభ్యులుగా ఉండేవారు. మరి 3/12/1945 నుండి దినపత్రికగా వెలువడుతున్నది. దినపత్రికకు మద్దుకూరి చంద్రశేఖరరావు సంపాదకత్వం వహించారు. ఇది చరిత్రలో ఈరోజు యొక్క ప్రత్యేకత. మరి ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వెలువడతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం.

0: France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reached consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
2: జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా

0: and in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
2: జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తర్వాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధకాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం

0: మొండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ముందుగా చక్రి స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో కలిసి పాడిన పాట ఇది. చిత్రం దేశముదురు. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు. మరి కార్యక్రమంలో ముందుగా దేశముద్ర చిత్రం నుండి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, బండి కిషోర్, హరిప్రియ వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు అండి. మరి వీరందరూ కోరుతున్న పాట నిన్ను చూడక నేనుండలేను అనే గీతాన్ని వినిపించండి అని కోరుతున్నారండి. మరి చిత్రం నిన్ను చూడక నేనుండలేను.

రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కొమరయ్య, కార్తీక్, లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కోరుతున్నారండి. వీరు కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర సాహిత్యమిది. కోటి సంగీతం, చిత్రం పెద్దరికం.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతల కన్నుల ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిచు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు వచ్చేసి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీ బాబు, అభియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ మరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం బప్పిలహరి.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హేమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ప్రసన్న, రేణుకా చౌదరితో సహా మరి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి కోరుతున్న పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతమిది. ఇళయరాజా సంగీతం, చిత్రం సాగర సంగమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం ఇది. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, భువనచంద్ర సాహిత్యం, చిత్రం మాయలోడు. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. మద్దూర్ నగర్ నుండి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, శాంతి, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న, లక్ష్మీనారాయణ, విజయ, బాలాజీ, లక్ష్మణ్, శారద, ఉమామహేశ్వరి, అంబాదాస్, చంద్రిక, విష్ణు, చార్విక్ వారి కుటుంబ సభ్యులండి. మరి వీరి కొరిన పాట మాయలోడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రాబోయే చందమామ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, హరిణి అలపించిన గీతం ఇది. మణిశర్మ సంగీతం. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు అండి. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం రాబోయే చందమామ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: తర్వాత శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ,

వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అండి. మీరందరూ కోరుతున్న పాట సునీత టిప్పు పాడిన గీతమిది. చిత్రం అంచి, సంగీతం మణిశర్మ, సాహిత్యం భువనచంద్ర. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం అంచి చిత్రం నుంచి ఈ పాట.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులండి. వీరు కోరిన పాట మనసులో మాట చిత్రం కోసం చిత్ర పాడిన గీతం ఉన్నికృష్ణన్ మరియు బృందంతో. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. మరలా తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం ఇదే సమయానికి కలుద్దాం.

మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. మరలా తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం ఇదే సమయానికి కలుద్దాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్?
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఉండప్పా,
2: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
4: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన పో.
5: అమ్మా బ్యాగే.
6: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి పాడిన వేటూరి గీతమిది. సంగీతం ఇళయరాజా, చిత్రం కిల్లర్.

0: కీచురాళ్ళు చిత్రం కోసం ఉషా ఉత్తప్ ఆలపించిన గీతమిది.
1: గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ హాయ్ ఎవ్రీబాడీ, వెల్కమ్ టు ది యూత్ పనోరామా అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ us హియర్ ఆన్ స్టేజ్. వెల్కమ్ టు కీచురాళ్ళు. Come on, everybody, keep the beat. Keep the beat. Dum cha dum dum cha cha dum cha cha dum cha dum cha dum dum cha cha dum cha cha dum cha dum.

కార్యక్రమంలో తర్వాత అలెగ్జాండర్ చిత్రం కోసం మాల్గాడి శుభ పాడిన గీతమిది. భువనచంద్ర సాహిత్యం, రాజ్కోటి సంగీతం.

0: మీరు విన్న ఈ పాటతో చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా

0: దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
1: నమస్కారం
0: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
1: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కొయిలిషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతుందో అది చాలా ప్రత్యేకమైనది. 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరికి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్కి మళ్లీ పెద్ద పెట్టేయడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతుందో, దేశంలో ఒక కొత్త పొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తారకాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరిగా గర్వించాం.
0: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
1: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దేశవ్యాప్తంగా అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కుగులిపోయిన ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు శ్రమగీతమార్చి, అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకూడదు, మొత్తం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవ్రీడే ఆఫీసులో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలియ తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే 3వ సారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్ ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే తన జనధన్ అకౌంట్ మూడింటిని జామ్ అని చెప్పి దాని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులేస్తే డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది, ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ వచ్చాయి. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టంలోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావటం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిడ్ కానీ టెక్నికల్ బిడ్ దానికి పెడతారో, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా దాంట్లో తక్కువ తడకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటో రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టులకు సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవక్ ఏదైతే ఉందో జీడిఎస్ డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అదే ఇంటర్నెట్ నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చిన్న స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ లో ఇవాళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయటం. ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ గా రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేస్తారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అండ్ రిస్కులు ఉన్నాయి. దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్, బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018లో 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూజిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా అది ప్రివెంట్ చేశారు. జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలానా ట్రాన్సాక్షన్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు కానీ గోల్డ్ అని దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ జరగ మనం ఒకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా అడగండి, బ్యాంక్ లో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నాడని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు, ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం ఈ డజంట్ లై విత్ ద బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది. మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. నేను ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్ అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crore తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒకరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే తరంగా ఉంచారు, దాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావు కనుక 2 చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడు వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడి జిఎస్టీ ఏదేనికి దానికి లేక అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్ లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చింది. సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ చాలా సులభతరం చేస్తారు చాలా. అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేశారు, ఎవరు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో భారతదేశం ఎక్కడ ఉండేదని ప్రపంచ దేశాల్లో 160 స్థానం ఉండేది, ఇవాళ ప్రపంచంలో 1 స్థానానికి వచ్చాం. ఏ చిన్న వెండర్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావడం జరిగింది, దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ లో కానీ మార్పు వచ్చింది. అలాగే జిఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది, ఇవాళ ప్రపంచం వీసిపోతుంది. ఈ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంది, డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. అంటే కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది, ఇంతకుముందులా విచ్చలవిడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
0: మాధవ్ గారు, 2015లో ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
1: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఎక్సెస్ మనం ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా పెరిగాయి, సుమారు 680 బిలియన్ డాలర్స్ వచ్చింది. దానికి మన 3rd లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివి అంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్ కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాలు ఇస్తాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు కానీ గమనిస్తే 60 ఇయర్స్ లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడం

0: అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాజ్ ఆఫ్ డిజిటలైజేషన్, అదే టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశ వ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మన ఇనామ్ అనేది ఏదైతుందో, ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా ట్రాన్స్ఫర్ ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలి అనే ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి ఉంది. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చేవారు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతే ఉందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ సునాతం ఫిల్ చేశారు. ఎవరు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయడం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసి. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం ఉంది. సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించాయి. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం ఏదైతే ఉన్నాం దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదు, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రెడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాటిలో అవసరం. ఇక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం, ఎక్కడెక్కడ సంవత్సరాలు ప్రోత్సహించడం, ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్ లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన్ అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, సో అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావటం. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే వీటి దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడీ లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు.

0: ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊర్లో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైగా వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ రెండు అకౌంట్ ఓపెన్ చేస్తారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో కూడా మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కానీ గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత్ భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే దేశం వైభవం ఏదైతుందో ఆ వైభవాన్ని మళ్లీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు ఆ వాళ్ల యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ల ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థ ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతువుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతువుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమని చెప్పి భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కారాలు. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాల పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రి గారు మన ముందుంచారు. ఎవరైతే అనేక లక్షలాది మంది యొక్క రక్తపుటేరుల కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది, కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబడ్డారు. అదేమి తెల్లని శాంతి కపోతం కాదు. కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం. కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కళ, మన యొక్క స్వతంత్ర సేనాల యొక్క కళ, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కళని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారత్. అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకున్నవి, చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయేది కాదు. కనుక ఈ సబ్కా ప్రయాస్ లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిపద్ అని చెప్పి 5 లక్షలు పెట్టుకొని మనందరూ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మ నిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకొని దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం ఆ స్థానానికి వెళ్తుంది. కానీ మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతుందో, ఆ పంచిపద ఏదైతుందో, ఆ 5 అడుగులు ఏవైతుందో దేశం యొక్క మార్పుకి సంకేతం. ఆ విధంగా మనం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలన్నమాట. వీ షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. అలాగే కింద ట్యాగ్ లైన్ అని పెట్టారు, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంతో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే. ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం. ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి.
1: మాధవ్ గారు గత 12 ఏళ్ల ఎన్డీఏ

0: గొప్ప పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇప్పటి వరకు మీరు దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి మధు బాలకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. సాహితీ రచన, ఎంఎం శ్రీలేఖ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహార నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామం నుంచి కోతరప్పు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి వీరి కోరిక మేరకు శ్రీరామరాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియా శ్రీనివాసరెడ్డి వీరి కోరిక మేరకు ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వినబోతున్నారు. రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రియరాగాలు చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు రాజోలు గ్రామం నుండి వాణి వాసు వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు కథానాయకురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

కేంద్రాల్లో సౌకర్యాలు భద్రత ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని 6 కేంద్రాల్లో ఈ నెల 21న మధ్యాహ్నం నీటి పునః పరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా నుంచి 1821 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలకొన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజజ్యేష్ట తదితర సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే మహామండపం 6వ అంతస్తుకు పెద్ద సంఖ్యలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పించారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1994లో అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రతి సంవత్సరం జూన్ 17వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎడారీకరణ, భూమి క్షీణత, కరువు పరిస్థితుల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. క్రికెట్. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోడంపు సిరీస్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత్ 3 మ్యాచ్ల్లో 1 విజయం 2 ఓటములతో 2వ స్థానంలో ఉంది. మరోవైపు ఆఫ్ఘన్ 2 మ్యాచ్ల్లో 1 విజయం 1 ఓటములతో 3వ స్థానంలో నిలిచింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, నరసన్నపేట, టెక్కలి, పలాస మండల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని సూచిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

దృష్టితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిడమరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబీ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మ శాంతి చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. విజయనగరంలోని 6 కేంద్రాల్లో ఈ నెల 21న మధ్యాహ్నం నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా నుంచి 1821 మంది అభ్యర్థులు రాయనున్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:05 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. మరిక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి వింటూ. మరి ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే శక్తి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫస్ట్ మీకోసం, తర్వాత బోల్డ్ అని సినిమా కబుర్లు చెప్పుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంతటలుగా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
0: శక్తి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో 11:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. అయితే శక్తి సినిమా అంటే గుర్తొచ్చింది, మన ఎన్టీఆర్ గారు దేవరా సినిమా చేసి చాలా కాలం అయిపోయింది కదా. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఈ 2 ఇయర్స్ తర్వాత మరి దేవరా పార్ట్ 2 కోసం అందరం బాగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడొస్తుంది ఏంటి అనేది. ఈ గ్యాప్ లో ఆయన రితిక్ రోషన్ తో కలిపి వార్ సినిమా కూడా చేసేసారు ఆల్రెడీ. దాని తర్వాత అయినా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో దేవరా 2 అనుకుంటే కాదు, ఆయన పూర్తి ఫోకస్ అంతా కూడా ప్రెసెంట్ డ్రాగన్ మూవీ మీదే పెట్టేశారని మాత్రం తెలుస్తుంది. మరి దేవరా 2 ఎప్పుడు ఏంటి అనేది మాత్రం మనకి తెలియాల్సింది, ఇంకా టైం ఉందన్నమాట, అప్డేట్ గురించి మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే దెన్, మరి మన పెద్ద సినిమా సక్సెస్ తో అలా హ్యాపీలో ఉన్న మన రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఫిల్మ్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో ఆయన నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్ ఏంటి అనేది. సో రంగస్థలం మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఫిల్మ్ చేయబోతున్నారు అని మాత్రం ఒక టాక్ అయితే వచ్చేసింది ఇప్పటికే. మరి చాలాసార్లు వీళ్ళిద్దరు ఒక స్టోరీతో ముందుకు రాబోతున్నారు అని మనం వార్తలు విన్నాం, కానీ పెద్ద షూటింగ్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా పెద్ద కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. దసరా తర్వాత ఈ రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్ లో మూవీ అయితే స్టార్ట్ చేస్తారు షూటింగ్ అని మాత్రం తెలుస్తోంది. సో మళ్ళీ రంగస్థలం కాంబో రిపీట్ కాబోతుంది, కాబట్టి అంతే హ్యూజ్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం రంగస్థలం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తెవింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి వినేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం మరి ఇప్పుడైతే రీ రిలీజ్డ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. సో ఎవరైనా హీరో పుట్టినరోజు సందర్భంగా మళ్లీ వాళ్ళు నటించిన సినిమాలు రీ రిలీజ్ చేయడం, సో ఇలా నడుస్తోంది ప్రజెంట్. మరి శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ, మరి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు 20 August. మరి చిరంజీవి గారు నటించిన ఒక సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఇంద్రా మూవీ, ఠాగూర్ మూవీ, ఇలా సీరియస్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా మనందరినీ కడుపుబ్బా నవ్వించిన సినిమా అనమాట. చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు దాంట్లో. చిరంజీవి గారి అలాగే శ్రీకాంత్ గారి కాంబినేషన్, వాళ్ళ కామెడీ సీన్స్ అయితే అసలు చాలా బాగా ఉంటాయి కదా. అలాగే లింగం మావని వాళ్ళు ఆడుకోవడం, సో ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టిన ఫిల్మ్ అనమాట. మరి ఇంకొకసారి ఫ్యాన్స్ అందరూ కూడా

మరి దీనికోసం వెయిట్ చేస్తూ చక్కగా థియేటర్స్ లో ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాంబినేషన్ లో ఆల్రెడీ సాంగ్స్ అయితే సూపర్ హిట్ మనందరికీ తెలుసు. మరి చూద్దాం, ఆగస్ట్ 22న రీ రిలీజ్ కాబోతున్న ఫిల్మ్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. శంకర్ దాదా ఎంబీబీఎస్. అండ్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సినిమా కబర్లు ప్రోగ్రామ్ ని. నేను మీ ఆర్జే తేజు. ఇక కింగ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి కింగ్ నాగార్జున గారు ప్రజెంట్ తన 100 అంటే 100వ చిత్రం షూటింగ్ లో

బిజీ బిజీగా ఉన్నారనమాట. అండ్ మీకు తెలుసా, ఈ సంవత్సరం దసరాకి అంటే సంక్రాంతి దసరా ఇలా ఈ మేజర్ ఫెస్టివల్స్ కి బోల్డ్ అని ఫిల్మ్స్ పోటీ పడుతూ ఉంటాయి. సో సంక్రాంతి మరిలో చాలా సినిమాలు నిలిచాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయి కదా. మరి నెక్స్ట్ దసరాకి టార్గెట్ తో చాలా ఫిల్మ్స్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి తెలుసా. మరి ఏంటి అంటే మెయిన్ గా నలుగురు సీనియర్ హీరోల చిత్రాలు ఇదే ఫెస్టివల్ బరిలో నిలిచే అవకాశం అయితే ఉంది. మరి ఆల్రెడీ విశ్వంభర మూవీ, చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర మూవీ ఈ మే మంత్ అంటే ఈ సమ్మర్ లోనే రావాల్సింది, కానీ అది కాస్త పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక దసరాకి రిలీజ్ చేస్తారు అని కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మన హీరో బాలకృష్ణ గారు తన 111వ సినిమా షూటింగ్ లో కూడా ఆయన బిజీగా ఉన్నారు కదా. మరి ఆ సినిమాని కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది వార్త. అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వెంకటేష్ గారు నటిస్తున్న ఆదర్శ కుటుంబం ఫిల్మ్ కూడా ఇదే సంవత్సరం దసరాకి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అలాగే నాగార్జున గారు నటిస్తున్న 100వ ఫిల్మ్ కూడా దసరాకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ గారు, సో నలుగురు సీనియర్ హీరోల ఫిల్మ్స్ ఒకేసారి మనం ఫెస్టివల్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇదే కనుక నిజంగా జరిగితే నిజంగా మనందరికీ పండగే కదా. సూపర్. అసలు మరి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి నెక్స్ట్ మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

watching me blink.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ది, ప్రజా సంక్షేమమే కుటుంబ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో వృద్ది చెందుతోందని అన్నారు. సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయంలో ఎన్ఏఏ డైరెక్టర్ కొలిన్ గూతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వివరించారు. రాష్టంలోని చెరువులు, కుంటల ఆక్రమణల విషయంలో ఎలాంటి వారైనా వదిలేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కిందిరా బచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలు వ్యాపార రంగంలో సాధిస్తున్న విజయాలు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత, గ్రామీణ స్థాయి నాయకత్వ వికాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన ఎంటర్ప్రెనారీ ఉత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జూన్ 17, 18, 19, 21 తేదీల్లో టెంపుల్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు.

అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. సోమ మంగళవారంలో 25,54,101 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేశామని, వాటిలో 30,487 ఫారాలను డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ రీఎగ్జామినేషన్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆ రోజు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ను ఫ్రాన్స్ ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ ఐలో భాగంగా సెనెగల్పై 3-1 తేడాతో గెలిచింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే 2 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్విండోగా చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:07 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి జబర్దస్త్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక ఈ రోజు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఏ దేని గురించి మాట్లాడుకోబోతున్నాం. జర్నీస్ చేయడం అంటే అందరికీ చాలా ఇష్టం. బస్ జర్నీ, ట్రైన్ జర్నీ, ఇంకా ఎక్కువ ప్లేసెస్ కి, కొంచెం దూరం ప్లేసెస్ కి వెళ్లాలంటే ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే బస్సుల్లో, ట్రైన్ల్లో మనకి చిన్నప్పటి నుంచి తెలుసు ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి, అసలు ఎలాంటివి తీసుకెళ్లినా కొంచెం కేర్ఫుల్గా తక్కువ లగేజ్తోనే ఎక్కువ దూరం ప్రయాణించడానికి బాగుంటుంది కదా. అండ్ ఎక్కువ దూరాలు వెళ్లాల్సి వచ్చినప్పుడు, తక్కువ టైంలో ఎక్కువ దూరాలు వెళ్లాల్సి వస్తే ఫ్లైట్ జర్నీస్ ప్రిఫర్ చేస్తాం. అండ్ మీకు తెలుసా, ప్రతి సంస్థకి ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మరి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో మనం తీసుకెళ్లే వస్తువులు అన్నింటినీ కూడా అసలు అలౌ చేయరు. ఏది పడితే అది మనం వస్తువులు తీసుకెళ్ళాలి అంటే అస్సలు అవ్వదన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ట్రావెలింగ్ టైంలో, అంటే ఫ్లైట్ జర్నీ టైంలో. అండ్ మన ఫ్లైట్ సపోజ్ 10:00 ఫ్లైట్ ఉంది అంటే మనం ఒక 2 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి, చెక్ఇన్ అండ్ ఇలా కొంచెం ముందుగానే టైం టేకింగ్ కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఒక కనీసం హాఫ్ అన్ అవర్ కాదు కానీ గంట ముందైనా ఖచ్చితంగా ఉండాలి. ఏదో ట్రైన్కి మనం వెళ్తున్నట్టుగా చాలా అప్పటికప్పుడు ట్రైన్ ఇంకా 5 మినిట్స్లో ట్రైన్ ఉందనంగా చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కేంత సీన్ ఉండదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఫ్లైట్ జర్నీస్ టైంలో మనం ముందుగానే ఒక 1 అవర్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి. అండ్ మనం ఎలాంటి లగేజ్ తీసుకెళ్తున్నాము, ఏమేమి వస్తువులు తీసుకెళ్తున్నాము, ఈ వీటన్నిటికీ కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మరి అవి కూడా ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి కదా. ఏంటంటే ప్యాసింజర్స్ అందరూ కూడా అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మరి ముందు ఫాలో అవ్వాలంటే అవి ఏంటో తెలుసుకోవాలి. మరి తెలుసుకుందాం ఈ షోలో అనమాట. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లా గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్స్ లో. మరి మనం ఏం క్యారీ చేస్తున్నామో, ఈ చెకిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చెకిన్ బ్యాగేజెస్, మరి భద్రతా సిబ్బంది చెక్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ సో మనం విమాన ప్రయాణాల్లో ఏంటంటే తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్ గా మనం పూజా కార్యక్రమాలు, శుభకార్యాలకు కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అయితే విమాన ప్రయాణాల్లో దీనిని అస్సలు క్యారీ చేయకూడదు తెలుసా. హ్యాండ్ బ్యాగ్ లో కానివ్వండి, చెకిన్ బ్యాగ్ లో కానివ్వండి, సిబ్బంది కనుక చూస్తే వెంటనే ఆపేస్తారు, ఎందుకంటే కొబ్బరి విమానాల్లో నిషేధం. అండ్ ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా కొబ్బరికాయని క్యారీ చేయడం అస్సలు మంచిది కాదు, అండ్ ఫైన్ కూడా వేస్తారు చూస్తే. అండ్ దీని రీజన్ ఏంటో తెలుసా, ఏంటంటే విమానంలో కొబ్బరిని అలో చేయకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. మరి ఏంటి అంటే, ఎండు కొబ్బరిలో అధిక మొత్తంలో నూనె ఉంటుంది కదా, మరి ఇది వేగంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. విమానంలో ట్రావెల్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇది త్వరగా వేడెక్కి ఒక్కసారిగా దానంతటదే మండే ప్రమాదం ఉంటుందంట. అందుకే ఎయిర్పోర్ట్స్ లో కొబ్బరిని అస్సలు అనుమతించరు. అండ్ అలాగే కొబ్బరికాయ గట్టిగా కూడా ఉంటుంది కదా, ఎక్స్రే మెషిన్స్ లో దాని ద్వారా, అంటే ఎక్స్రే మెషిన్స్ ద్వారా కూడా దాని లోపల అసలు ఏముందో క్లియర్ గా చూడడం చాలా కష్టం. అండ్ గతంలో అయితే కొంతమంది టెర్రరిస్టులు కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలను తీసుకుని వెళ్లడాలు, స్మగ్లింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అందుకోసం కొబ్బరికాయని పూర్తిగా నిషేధించేశారు, ఎయిర్పోర్ట్ దగ్గరికి అసలు తీసుకెళ్లకూడదు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి వస్తువులు మనం తీసుకెళ్లకూడనివి, అవి కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటున్నారు. ఈ కార్యక్రమం కొనసాగింపు మరలా 12:40 వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమాపేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్

బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యకుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ ససీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యకుడు లీ జెమ్యుంగ్ తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి

0: గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమాపేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమాపేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్టు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖ సమీక్ష సమాపేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమాపేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో, మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీఎగ్జామ్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026

ప్రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈ రోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Bharati FM 101.3.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: మరి మీకు తెలిసా ప్రోగ్రామ్ లో మనం ఫ్లైట్ జర్నీ టైంలో తీసుకెళ్లకూడని వస్తువుల గురించి కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ అయితే బ్యాటరీస్ కానివ్వండి, పవర్ బ్యాంక్స్, ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ కొన్నిటిని అయితే చెకింగ్ బ్యాగేజ్ లో అస్సలు అలో చేయరు. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఢిల్లీ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఇలానే ముందుగానే అన్ని తెలుసుకుని చాలా కేర్ఫుల్ గా ఏ బ్యాగ్ లో ఏం పెట్టాలి, మన హ్యాండ్ బ్యాగ్ లో కూడా కొన్ని పెట్టుకోకూడదని, అది ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ సేఫ్టీ పిన్స్ కూడా అలౌ లేదు తెలుసా. సో కొన్ని రకాల మెటల్ ఐటమ్స్ కానివ్వండి, ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానివ్వండి, చెకిన్ బ్యాగేజ్ లో అసలు అలౌ చేయరు. మరి కావాలంటే హ్యాండ్ బ్యాగ్ లో అయితే వేసుకోవచ్చు అనమాట కొన్నిటిని, ఎందుకంటే లిథియం అండ్ అయాన్ బ్యాటరీస్ ఏంటంటే త్వరగా నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఏంటి, విమానం కార్గోలో మంటలు చెలరేగే ప్రమాదం కూడా సంభవించవచ్చు అనే ఉద్దేశంతో బ్యాగేజ్ లో వీటినైతే అసలు అలౌ చేయరు. ఇంకా బ్యాటరీస్తో నడిచే వీల్ చైర్స్ కూడా అలౌ చేయరు తెలుసా. అంటే ఇంకా లైటర్స్ కానివ్వండి, మ్యాచ్ బాక్సెస్ కానివ్వండి, ఇతర

ఉండే స్వభావం గల వస్తువులను కూడా చెకిన్ బ్యాగేజీలో అస్సలలో చేరు. ఇక విమాన ప్రయాణంలో ఒత్తిడి మార్పుల వల్ల ఏంటంటే ఇవి మంటలు రేపే అవకాశం ఉంటాయన్నమాట ఈ వస్తువులు క్యారీ చేస్తే. దానివల్ల వీటన్నిటికీ అలవలేదు. ఇంకా బ్యాటరీతో నడిచే స్విచ్ ఆఫ్ చేసే అంటే బ్యాటరీతో నడిచే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానివ్వండి, లేకపోతే ఆన్లో ఉన్నా కానివ్వండి, అవేంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కొన్ని బ్యాటరీతో నడిచేవి. అవేంటంటే అధిక వేడిని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే అగ్ని ప్రమాదం జరగచ్చు. అందుకోసం వీటిని క్యాబిన్ బ్యాగేజ్లో అసలు నిషేధించడం జరిగింది. సో ఇంకొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడతాను. సో తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక సాంగ్ ఇంద్రా ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఇంకా ఫ్లైట్ జర్నీ టైంలో మనం తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి అంటే థర్మోమీటర్స్, బారోమీటర్స్, కొన్ని ఇలాంటి మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు ఫ్లైట్ జర్నీలో అలో లేదనమాట. ఎందుకంటే ఈ జర్నీ టైంలో అవి కాస్త దెబ్బతిన్నాయి అనుకోండి, వాటి నుంచి లీక్ అయిన లిక్విడ్స్ ఆ విమానాల్లో కార్గో ఏరియాలో మెయిన్గా అదంతా వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయన్నమాట. అందుకోసం వాటిని అలో చేయరు. ఇంకా సిజర్స్ కానివ్వండి, నైఫ్స్, ఇతర పదునైన పరికరాలు, బొమ్మ తుపాకులు, మందుగుండు సామాగ్రి, చివరికి సేఫ్టీ పిన్స్ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్ చెకిన్ బ్యాగేజ్ అనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళైనా సరే, లేకపోతే రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళైనా సరే, కాస్త ఈ వస్తువులు ఏవీ లేకుండా, అంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎలాంటివి తీసుకెళ్లకూడదు, ఇవన్నీ ముందుగానే అవేర్నెస్తో ఉండడం చాలా చాలా మంచిదన్నమాట. అది విశేషాలు. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా నుంచి సాంగ్లు చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
5: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
5: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సఖీభావ పథకం అమలు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే రాష్టంలోని అక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమరు రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్వల పథకం లబ్దిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా జూన్30వ తేదీలోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాల్లో సబ్సిడీ జమ కాకుండా నిలిపేస్తామని పేర్కొంది. జాతీయ స్థాయి క్రీడల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గౌరవకారణంగా నిలిచారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. హర్యానాలోని మధుబన్లో ఇటీవల జరిగిన 3వ అఖిల భారత పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీల్లో 17 పథకాలు సాధించిన క్రీడాకారులు డీజీపీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $80 దిగువకు చేరింది. బ్యారెల్ ధర 0.72% తగ్గి $78.39 చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలిగే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో చమురు ధరలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేజుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 6710 క్యూసెక్ల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 821 అడుగులుగా ఉందని చెప్పారు.

0: BFM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఎలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి హ్యాపీగా హెల్దీ ఫుడ్ తింటూ మీరు కూడా హెల్దీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. సో 1 o'clock దాటి 4 minutes అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 2014 May 26 ఫస్ట్ టైం మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అప్పటి నుంచి కూడా మన దేశాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ డిజిటలైజేషన్, సామాజిక సంక్షేమం, మౌలిక వసతులు ఈ దిశగా మనకి మనలందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ 12 సంవత్సరాలలో వందలాది స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, రైతుల నుంచి యువ పారిశ్రామికవేత్తల వరకు, మహిళల నుంచి విద్యార్థుల వరకు కోట్లాది మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో మెయిన్ గా ఒక 12 స్కీమ్స్ గురించి నేను ఈ రోజు మాట్లాడతాను. సో తెలుసుకునే ముందు ఈ ధీరా ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వకుండా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే జయలలిత కుసాని నుంచి వచ్చేస్తోంది సాంగ్. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. 1 o'clock దాటి 9 minutes అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ముందుగా మనం తెలుసుకోవాల్సింది ధీరాలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి అనమాట. అప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఏవి సొంతంగా లేకుండానే చేతి అమౌంట్ తోనే, అంటే ఎక్కడో ఉన్న ప్రజలకి వాళ్ళ పిల్లలే దగ్గరికి వెళ్ళి మరీ డబ్బులు అందించడం, లేకపోతే బ్యాంకులకి క్యూ కట్టి నిలబడాలంటే వాళ్ళకి ఆ సిస్టమ్ ఏంటి, అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన వల్ల చాలా చాలా లాభాలు పొందారనే చెప్పాలి. 2014 ప్రారంభించారనమాట ఈ స్కీమ్ని. దేశంలో ఆర్థిక సమగ్రతకు నాంది పలికిన పథకంగా దీన్ని పిలుస్తారు. అలాగే ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం అనమాట. కోట్లాది మంది ప్రజలు ఈ స్కీమ్ ద్వారా ఫస్ట్ టైం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధులు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్కే వచ్చేస్తున్నాయి. చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల. అండ్ మెయిన్గా కోవిడ్ టైంలో బయటకి రాలేని సిచ్యువేషన్లో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలు చేయడం వల్ల ఈ జన్ధన్ అకౌంట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేశాయని చెప్పాలి. సూపర్ కదా. మరి దీన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకప్పుడు విలేజెస్లో కట్టెలు పొయ్యి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి దానివల్ల వచ్చే పొగ అసలు మంచిది కాదు ఆరోగ్యానికి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి అని చెప్పినా కూడా దాన్ని తగ్గించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చాలా మందికి అది అంత ఈజీగా పాసిబుల్ అయ్యేది కాదు. చాలా మంది మహిళలు శ్వాసకోశ సమస్యలకు గురవుతూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో 2016 అయితే ఒక స్కీమ్ స్టార్ట్ చేశారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉజ్వల యోజన స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ కింద ఏంటంటే పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ అయితే అందించారు. మరి కోట్లాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సూపర్ కదా. అలాగే ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గుర్తొచ్చిందండి. సో నిజంగా దీనివల్ల అసలు 2018 స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్యక్రమంలో ఒకటిగా ఈ ఆయుష్మాన్ భారత్ అనేది గుర్తింపు పొందింది. అండ్ ఈ స్కీమ్ కింద ఏంటంటే అర్హులైన ఫ్యామిలీస్కి సంవత్సరానికి 5 లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా సదుపాయం అనేది లభిస్తుంది. పేద మరియు మధ్యతరగతి ఫ్యామిలీస్ వైద్య ఖర్చులు భారం తగ్గించడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పచ్చు. సూపర్ కదా. మరి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి యూజ్ఫుల్వి, మరి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఏమేమి వచ్చాయి ఈ 12 మనం సాధించినవి, మన కోసం మన ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏంటి అనేవి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు తెలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్, అంటే వినేద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ జల్సా మూవీ నుంచి అనమాట. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్టంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు

0: ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ, రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. నోవెలి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వర్క్, సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దాని వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది, అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే కావాల్సిన వసతులు గానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్ లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాసు సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత, రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణంతో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసు

0: శ్రోణి మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా మైజీఓవి.com వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: में एक विकेट पर 96 रन बना लिए हैं। भारत श्रृंखला में 1-0 से आगे है। आईसीसी महिला T20 विश्व कप क्रिकेट में आज भारत का सामना नीदरलैंड्स से होगा। ये मैच ब्रिटेन में लीड्स में भारतीय समय अनुसार शाम 7 बजे से होगा। फीफा फुटबॉल विश्व कप में ऑस्ट्रिया ने जॉर्डन को 3-1 से हराया है। अर्जेंटीना ने भी आज सुबह अल्जीरिया को 3-0 से पराजित किया। मौसम विभाग ने कहा है कि अगले 4 से 5 दिन में दक्षिण पश्चिम मानसून के तेलंगाना, ओडिशा, झारखंड, बिहार और छत्तीसगढ़ के कुछ हिस्सों में आगे बढ़ने की संभावना है। विभाग ने आज उप हिमालय, पश्चिम बंगाल और सिक्किम के कुछ स्थानों पर तेज वर्षा का अनुमान जताया है। अंत में मुख्य समाचार एक बार फिर। G7 नेताओं ने वैश्विक स्थिरता, सुरक्षा सहयोग और अंतर्राष्ट्रीय संगठित अपराध का मुकाबला करने के प्रयासों पर केंद्रित कई घोषणाओं को अपनाया। प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस के एविया में G7 शिखर सम्मेलन के दौरान अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप से मुलाकात करेंगे। श्री मोदी आज शाम पेरिस पहुंचेंगे। रक्षा मंत्री राजनाथ सिंह ने सर्जिकल स्ट्राइक बालाकोट और ऑपरेशन सिंदूर का उदाहरण देते हुए कहा कि भारत की संप्रभुता से कोई समझौता नहीं किया जा सकता। वित्त वर्ष 2025-26 में भारत का रक्षा उत्पादन रिकॉर्ड 1,78,000 करोड़ रुपए पहुंचा। सुरक्षा बलों ने मणिपुर में प्रवर्तन और आतंकवाद रोधी अभियान तेज किया। 3 आतंकवादी गिरफ्तार, 26 अवैध बंकर नष्ट और भारत और अफगानिस्तान के बीच दूसरा एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच जारी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఎగ్జాక్ట్లీ 2:30 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి సండే సండేలో గడిచేసాం కదా. మరి ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు చెప్పాలి అనుకుంటే వెంటనే రెడీగా ఉండండి. 8662-4814 నెంబర్ కి వాట్సాప్ చేయడానికి మీ ఆన్సర్స్ ని, అండ్ క్లియర్ గా క్లారిటీగా మీ పేరు అండ్ ఊరు మెన్షన్ చేస్తూ చక్కగా మెసేజ్లు పంపిస్తే నేను అన్ని కూడా టకటకా చదివి వినిపించేస్తా. మరి ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీ అనమాట. మనం జనరల్ గా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచేవి కొన్ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ప్రపంచంలో పాపులెస్ట్ కంట్రీ ఏంటి, హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదేంటి, లేకపోతే ఎక్కువగా ఏ రాష్ట్రానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, ఇట్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచేవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటాం. మరి సెకండ్ ప్లేస్ ఏం పాపం చేసింది చెప్పండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవి కూడా తెలుసుకుంటే బెటరే కదా. కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662-4314 నెంబర్కి. విన్నారు కదా, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం, మరి ఆ దేశం పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో విన్ టు స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగాను వాళ్ళకి మన సందరే సందడిలో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి చూద్దాం మనం ఎవరెవరు మెసేజ్లు పంపించేశారు. ముందుగానే నేమ్స్ టైప్ చేసి పెట్టేసుకుని తర్వాత ఆన్సర్స్ టక్కని పెట్టేస్తున్నారు. సో ఫస్ట్ మెసేజ్ మనకి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మచూపి వెంకటాచారి గారు పంపించారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. మరి తర్వాత యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు బట్ ఆన్సర్ పెట్టలేదు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమను జైనుద్దీన్, ఆన్సర్ ఎక్కడా మీది కూడా లేదు. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ పంపించలేదు. రామకృష్ణ గారు, స్వర్ణ గౌతమి రాజేశ్వరి ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు

కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం భవానీపురం, విజయవాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ కాలనీ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. కరెక్ట్ ఆన్సర్. కాల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమతం మెకటి లక్ష్మీరెడ్డి గారు భీమునిపాటి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సుభద్ర గారు ఫ్రం హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం కర్నూల్. సో మీరు అన్నిటికంటే చిన్న దేశం పేరైతే చెప్పారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం కాదు నేను అడుగుతోంది, సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం. ఓకేనా. నెక్స్ట్, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా గారు, అమిదా బేగం, రహీం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు ఒక ఆన్సర్ అయితే, కానీ రాంగ్ అండి అది. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. గూడూరు నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల. కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు ధన రొంబుచెర్ల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. మోరంపూడి నుంచి తుమ్మకూరి యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి, బట్ రాంగ్ ఆన్సర్ మీది. నెక్స్ట్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో అతి చిన్న దేశం అంటూ మైదుకూరు నుంచి జాఫర్ లారీ డ్రైవర్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి అది. నెక్స్ట్, గంగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించారు కర్ణాటక నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ముదనూరు కడప జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కానీ రాంగ్ అండి. పెద్దగూడెం విలేజ్ వనపర్తి జిల్లా నుంచి షభానా మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట, అనంతపూర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. అన్నిటికంటే చిన్న దేశం మన భారతదేశమా? వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. కాదండి, అది అసలు అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. అన్నిటికంటే చిన్న దేశం మన దేశం ఎలా అవుతుంది చెప్పండి? అసలు మనదే అన్నిటికంటే టాప్ ప్లేస్లో ఉంది. ఇంకా పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. రాజశేఖర్ రెడ్డి గారు మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఒక మెసేజ్ ఆదోని మండలం నుంచి అనమాట, కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. అన్నిటికంటే చిన్న రెండవ ప్లేస్లో ఉన్న చిన్న దేశం పేరు నేను అడిగాను. అన్నిటికంటే ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి అని అడిగాను. ఓకేనా. సో కొంతమందికి సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోతున్నామండి అంటున్నారు. సో వేణు గారు, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడ నా కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. కొంతమంది కన్ఫ్యూజన్లో ఫస్ట్ ప్లేస్లో నేను అనుకున్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్నదే బాగా గుర్తుంటాయి, కానీ సెకండ్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నవి ఏమీ గుర్తుండవు, తెలియదు కూడా. సో ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు వాటికన్ సిటీ అని మాత్రం మన వాళ్ళు పెట్టారు, కానీ అది అన్నిటికంటే చిన్న దేశం. ప్రపంచంలో అన్నిటికంటే చిన్న దేశం ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం వాటికన్ సిటీ అనమాట, కానీ అదైతే కాదు. సో రెండవ అతి చిన్న దేశం ఏంటి అంటే మొనాకో. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి నాని, గంగా పంపించారు. తర్వాత రామకార్తిక, మదన్ కుమార్, అనురాధ, వెన్నెలవల్లి కర్నూలు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు, ప్రియా శ్రీనివాసరెడ్డి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సో మొనాకో ఇస్ ద ఆన్సర్ అంట. ఓకే, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు మొనాకో.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఆన్సర్ అయితే మొనాకో. నెక్స్ట్ ఇక ఈ రోజు ప్రముఖ కవి ఒక రచయిత వర్ధంత్ అనమాట, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. చిన్నప్పుడు మనం తెలుగు క్లాస్ లో అంటే 8th or 9th సరిగ్గా గుర్తులేదు, కానీ పారిజాత అపహరణం అనే ఒక లెసన్ ఉండేది, బాగుండేది. సో ఇంకా ఈయన రచించినవి చాలా బాగుండేవి. కామెడీ అంటే హాస్య నాటికలు, హాస్య ఎక్కువగా హాస్యం ఉంటుందన్నమాట ఈయన చెప్పే స్టోరీస్లో. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన రచించిన ఒక ఫేమస్ నవల గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలాసార్లు ప్రసారమైందన్నమాట ఈ నవల. కేవలం 4-letter word, ఓకే, మీకు క్లూ కూడా ఇచ్చేసా, 4 అక్షరాల పదం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఒక ఫేమస్ నవల అనమాట అది. మన ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలాసార్లు ప్రసారం చేయడం జరిగింది ఈ నవల. మరి దాని పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. ఈ 4 అక్షరాల నవల పేరు తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814 నంబర్కి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక్కడైనా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఒక ఫేమస్ నవల పేరు, దాని గురించి ఇచ్చిన క్లూ అంటే మన ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలాసార్లు ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ నవల పేరు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను. ఈ రోజు ఆయన వర్ధంతి కూడా. మరి నేను చిన్న క్లూ కూడా ఇచ్చా 4-letter word అని. ఇంకా చాలా ఈజీ కదా మీకు ఇంకా 4-letter word అని చెప్పగానే ఆయన స్టోరీ ఒకసారి చూసేస్తారు. ఇంతకీ 4 అక్షరాల పదంలో ఉన్న ఆ ఆన్సర్ ఏంటబ్బా అని బాగానే గెస్ చేసి పంపించేస్తారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకవరావు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా ఘనపాటి నుంచి కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా అమితా బేగం ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. సుకుమార్ అండ్ తేజశ్రీ, అమూల్య, అఖిల, గూడూరు చవటపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ మమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు ఆన్సర్ అయితే, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రామచంద్రనా. ఓకే, మీ పేరా లేకపోతే నేను అడిగిన ఆన్సరా? ఓకే దెన్, కానీ ఒక ఆన్సర్ మాత్రం కరెక్ట్ అండి. ఆప్షన్స్ ఏంటో 3 ఇచ్చారు నాకు. ముద్దనూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కానీ రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జరుపుతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. మోరంపూడి నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్, కరెక్ట్ ఆన్సర్. అండ్ కీర్తి కూడా, ఆన్సర్ ఈజ్ జర్నలిజమా? కాదు కాదు, కీర్తి కుమార్ అండ్ యశ్వంత్ కుమార్, రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమలత, నిత్య సంతోషిని. నెక్స్ట్ పెడన నుంచి నాని గారు, గంగా గారు ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ అండి. బోరెల్లి సంధ్యా గారు రాజుల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ ఆన్సర్ పంపించారు, గయోపాఖ్యానం అంటున్నారు. కాదండి, మీరు ఇదే పెడతారేమో అందరూ ఖచ్చితంగా అని, నేను అందరికీ బాగా గుర్తుండిపోయే రచన కదా ఇది, గయోపాఖ్యానం. ఇక అదైతే కాదు. సో మండల శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, లక్ష్మమ్మ గారు కొన్నుతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి.

మండలం నుంచి పంపించారనమాట, కానీ రాంగ్ అండి అది. ఇక సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూరు నుంచి జాఫర్ గారు పంపించారు, మాకు కష్టమైన ఆన్సర్ ఇవ్వకండి మేడం అంట. కష్టంగా ఇస్తే ఈజీ అంటారు, ఈజీ ఇస్తే కష్టమైనవి కావాలంటారు, ఎలా అండి? ముస్తాబాద్ నుంచి చిన్ని గారు, సావిత్రి గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నెక్స్ట్ మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల గారు పంపించారు ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఇవి ఇప్పటి వరకు నాకు వచ్చిన మెసేజెస్. అయితే ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, సో చిలకమతి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఫేమస్ నవల గణపతి. సో ఈ గణపతి నవల చాలా ఫేమస్ అనమాట. మరి ఎక్కువగా ఆయన రచించిన వాటిల్లో మనకి గయోపాఖ్యానం బాగా గుర్తుండిపోతుంది కదా. సో ఎక్కువగా హాస్యానికి మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఆయన నవలలు ఉంటాయి, చాలా చక్కగా అందరినీ అలరించే విధంగా ఉంటాయి మరి నవలలన్నీ కూడా. సరే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం గణపతి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలామంది కూడా. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది లేట్గా, రూప ఫ్రమ్ గుంటూరు గణపతి అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది సాంగ్ తర్వాత చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఫ్రాన్స్లోని ఏవియన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఈరోజు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమరు రైల్వే పైవంతున ఆర్బీఓ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా మోతుగూడెం డ్యాం వద్ద ఈరోజు యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 1,695 పాయింట్ల లాభంతో 75,527 వద్ద, నిఫ్టీ సైతం 1,461 పాయింట్ల లాభంతో 23,622 వద్ద కొనసాగుతోంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమే న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: Jyoti FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్.

Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి 3:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నెక్స్ట్ ఇవాళ మన సందడే సందడిలో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఈ రోజు చాలా డిఫరెంట్ గానే అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. ఏంటో లాజికల్ క్వశ్చన్స్ ఇలాంటివి అడిగితే మాత్రం రకరకాల ఆన్సర్స్ భలే ఇస్తున్నారు, కానీ ఈసారి మీ బ్రెయిన్ ని కాస్త పదును పెట్టే క్వశ్చన్స్ అనమాట. మరి చూద్దాం. ఇక మనమైతే పురాణాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడన్నా నేను అడుగుతూ ఉంటాను. సో చూద్దాం మీకు ఈ ఆన్సర్స్ కి, ఈ ఆన్సర్ తెలుస్తుందో లేదో నేను అడిగే క్వశ్చన్ కి. విష్ణుమూర్తి గారి ఖడ్గం పేరు ఏంటి? సో తెలుసు, తెలిసే ఉంటుంది మీకు అందరికీ కూడా. సో ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి? ఆ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నెంబర్ కి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే మల్లన్న సినిమా నుంచి సాంగ్ ప్లే చేశాను కదా, 3:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందడి సందడిలో మనమున్నాము. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అని అడిగి మీరు ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి చూద్దాం ఎవరు పంపించేశారు. నూతన్ సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో అందరూ మాక్సిమం కరెక్ట్ గానే పంపించారు కాబట్టి మీ నేమ్స్ టకటగా చదివేస్తాను. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అన్నమయ్య సినిమాలో మొదటి పాటలోనే ఈ ప్రస్తావన వచ్చిందండి అంటున్నారు. సూపర్, అసలు సినిమాలు బాగా మనకి నాలెడ్జ్ బాగా వస్తాయి కదా. ఓకే, దాన్ని ఎలా అయినా సరే గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. ఓకే, అందరికీ ఆన్సర్స్ కరెక్ట్గానే తెలుస్తున్నాయి. అయితే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విశ్వజ్ఞ గారు ఫ్రమ్ విజయవాడ, గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కర్నూలు జిల్లా అనమాట అది. తర్వాత మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కుర్నూతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్ అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, రాజుల నుంచి జయన్న గారు, సుభద్ర గారు ఫ్రమ్ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ఫ్రమ్ ముద్దనూరు కడప జిల్లా, రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు, కృష్ణా జిల్లా కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. తర్వాత తక్షశిల విశ్వవిద్యాలయమా, కాదు ఏదో పేరు అబ్బా, మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీ పేరు పైన వెళ్ళి చూస్తే కూడా నాకు ఆన్సర్ మీ పేరు దొరకలా. ఓకే, దాని కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది కానీ మీ పేర్లు లేవు. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కున్నూతుల సునీల్, లకిరెడ్డిపల్లి మండలం, అనమయ్య జిల్లా, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కుసుమా గారు ఫ్రమ్ అంబటినగర్, సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, భానుప్రకాష్, లక్ష్మి, సత్యనారాయణ, నందిని, ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్, నాగర్ కర్నూలు డిస్టిక్. తర్వాత సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లె టౌన్ నుంచి అనమాట, చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్, రూపా ఫ్రమ్ గుంటూరు, కౌముది ఫ్రమ్ కర్నూలు. తర్వాత అనంత

పురం నుంచి అనురాధ గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి, శ్రీధర్రావు అండ్ ఆదోని నుంచి అనమాట, శాంతి ఎస్టేట్ ఆదోని. ఓకే, నెక్స్ట్ శివాజీరావు గారు ఫ్రమ్ కర్నూలు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్, శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఓకే, మోరంపూడి నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి, శభానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపురం, గుడ్లవల్లేరు నుంచి బెనర్జీ గారు, కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ అండ్ తులసి రాఘవేంద్ర, సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం నుంచి రవి గారు, యామనపల్లి గ్రామం నుంచి. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల గూడూరు చవటపాలెం నుంచి పంపించారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, అలాగే సాయితేజ గారు కూడా, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, జాండ్రపేట నుంచి సజ్జాల ఇల్లరాణి గారు, గడిగ తిమ్మప్ప సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగన్నూరు నుంచి, దస్తగిరి సంధ్యా గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు, మోహన్ రావు గారు, లీలావతి గారు ఫ్రమ్ కప్పల్దొడ్డి, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ అండ్ బృదేశ్వరచారి గారు పంపించారు మెసేజ్, అండ్ దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ముస్తాబాద్ నుంచి చిన్ని గారు, సావిత్రి గారు. సో ఆన్సర్స్ అయితే అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేసారు.

ఓకే, సో విష్ణుమూర్తి గారి ఖడ్గం పేరు ఏంటి అని అడిగాను కదా, ఇంకా ఒక మెసేజ్ ప్రశ్న వినలేదండి, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి. సో విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అని అడిగాను అంతే. సో ఆన్సర్స్ అందరూ కూడా కరెక్ట్ గా పంపించారు, ఒకరిద్దరు మాత్రం ఏంటంటే విష్ణు చక్రమని అలా పెట్టారు కానీ ఓకే. సో ఆన్సర్ ఏంటంటే నందకం. సో నందకం ఈజ్ ద ఆన్సర్ అనమాట. తిరుమలలో ఒక వసతి గృహం పేరు కూడా నందకం అని ఉంటుంది. సో మన లిజనర్స్ కూడా ఒకరు మెసేజ్ పెట్టారు. నెక్స్ట్ ఇది ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అంటే నందకం.

ఇక నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటంటే గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది నేను అడగబోయేది. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో మీరే గెస్ చేయాలి. సో ఇక గోదావరి జిల్లా ఫుడ్ ఐటమ్ అంటే నాకు ఇంకా రకరకాల పేర్లు వస్తాయేమో. సరే నేను ఒక క్లూ ఇవ్వాలి అంటే స్వీట్ అనమాట ఇది. ఓకే స్వీట్ ఐటమ్ గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్ అండ్ అది కూడా స్వీట్. ఇక ఏదో బిర్యానీలు కర్రీలు ఇవన్నీ కాకుండా నాకు చక్కగా స్వీట్ ఏదై ఫేమస్ అయ్యి ఉంటుంది గోదావరి జిల్లాలో నాకు అది ఆన్సర్ పంపించవచ్చు. చూద్దాం మీలో ఎంతమందికి గోదావరి జిల్లా ఫేమస్ స్వీట్ పేరు తెలుసో లేదో చూద్దాం కనుక్కుందాం. ఓకేనా, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Jyoti FM 101.3.
1: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందరేశ్ నదిలో మనం ఉన్నాం. అండ్ ఇక నేను అడిగాను గోదావరి జిల్లాలో, ఎస్పెషల్లీ తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఫేమస్ స్పెషల్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది, మరి ఒక స్వీట్ ఐటమ్ అది కూడా. మరి తెలిస్తే నాకు వాట్సాప్ పెట్టచ్చు అన్నాను కదా, మరి చాలా మంది నేను అనుకుంటున్న ఆన్సరే కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. కాజా నుండి కేదర్ వీరేష్ గారు పంపించారు, రాజోలి మండలం. ఓకే, రాజోలి మండలం కాజా కాదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే పంపించలేదు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ ఓకేనా. సో నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు అది, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, సూపర్. అసలు ఇక కనకరావు గారు ఫ్రమ్ పెడన, నాకైతే బోల్డ్ అని స్వీట్లు వస్తున్నాయి పేర్లు ఇక్కడ. ఇక రాజోలి నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత కృష్ణా జిల్లా కాజా నుండి సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు.

కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ కున్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ ఆన్సర్తో రూప ఫ్రమ్ గుంటూరు, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్, సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల గూడూరు చవటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్, కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయిప్రీతం భవానీ విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ కౌముది గారు కర్నూలు నుంచి పంపించారు కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు. ఇక కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కపల్దొడ్డి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, తర్వాత మహేష్ గారు ఫ్రమ్ తిరుపతి అండ్ సునీల్ కూడా, సో స్వీట్ నేమ్ వచ్చేసి ఇదండి అని చెప్తూ చక్కగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారండి. తర్వాత బెనర్జీ గారు కాకినాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, తర్వాత సాయితేజ ఫ్రమ్ చిత్తూరు కరెక్ట్ ఆన్సర్, జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు ఆన్సర్ అయితే నేను అనుకుంటున్నది పెట్టలేదు మీరు. ఇక సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఇక కరెక్ట్ ఆన్సర్తో భానుప్రకాష్ నందిని సత్యనారాయణ లక్ష్మి ప్రవళిక గండ్రావుపల్లి విలేజ్ నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు, తర్వాత సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు కరెక్ట్గా, సుబ్బారెడ్డి శివాజీనగర్ మద్దనపల్లి టౌన్ నుంచి అనమాట మనకి సుబ్బారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపురం కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు మొత్తం చదివినా కూడా ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ లోపు ఒక సాంగ్ విందాం, మరిన్ని మెసేజెస్ నేను సాంగ్ అయిపోయిన తర్వాత చదివి వినిపిస్తాను. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను ప్లే చేసే పాటలో కూడా వస్తుంది, జాగ్రత్తగా వినొచ్చు.

0: विविध भारती FM 101.3।
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. మరి నేను ఇందాక ప్లే చేసిన పాటలోనే గోదావరి జిల్లాలో దొరికే స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటి అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఉంది. జాగ్రత్తగా వింటే అర్థమైపోయి ఉండేది ఈ పాటికి కూడా మీకు. ఓకే దెన్, సో ఆన్సర్ ఇంకా చాలా మంది పంపించారు, మిగతా మెసేజెస్ చూసేద్దాం. బ్రజేశ్వరాచారి గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక గడిగే తిమ్మప్ప గారు, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగన్నూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మోరంపూడి నుంచి తుమ్మకూరి యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కరెక్ట్ ఆన్సర్. మా ధర్మవరం నుంచి హారిక అండ్ హరికృష్ణ, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కిషోర్ ఫ్రమ్ వెంకటగిరి, కరెక్ట్ ఆన్సర్. ఈరోజు కొత్త లిజినెస్, కొత్త మెసేజ్లు కూడా వచ్చాయి చాలా వరకు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా గారు, అమితా బేగం గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి మెసేజ్ పంపించారు దామోజీ వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు, ఓకే. బిజ్లీ వెంకటేష్ ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, అండ్ శ్యామల గారు కూడా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెద్దగూడెం విలేజ్ వనపతి డిస్టిక్ నుంచి శబానా గారు, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప గారు ఉడేవు మోలకాల్

తాలూక కర్ణాటక. ఓకే, అందుకే కన్నడ పదాలు కదా మనకు అర్థం కాలేదు. కర్ణాటకలో ఒక ఏరియా పేరు చెప్పారు కానీ ఓకే దెన్. సో ఆన్సర్ మాత్రం కాదు, మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, నేను అడిగింది. ఓకే, శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి పంపించారు తిరుపతి. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ మెసేజ్, తరాలపల్లి హల్మకొండ జిల్లా నుంచి ఆన్సర్ పంపించారు జలుపతుల బుచ్చయ్య గారు, కానీ రాంగ్ అండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు కడప జిల్లా.

0: నుదీన్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి సాంబశివరావు గారు కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. తర్వాత తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ, చాణిక్య, శంకర్ కుమారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సాయినగర్ నుంచి, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత హసీనా గారు ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. గౌరీ స్వామినాయుడు గారు ధనలక్ష్మి రొంపిచెర్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, చదువుతూనే ఉన్నాను, ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ శివాజీరావు గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక మళ్ళీ మళ్ళీ పట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెట్టకండి, ఇంక నేను ఈ షో అంతా మీ పేర్లు రిపీటెడ్గా చదువుతూ ఉండిపోతాను. సాంగ్స్ ఉండవు, ఇంక నెక్స్ట్ క్వశ్చన్స్ ఉండవు. సో ఆలోచించుకోండి, ఒకసారి ఆన్సర్ పెట్టేసేయండి ఇంక చాలు. అది రైట్ అయినా రాంగ్ అయినా నో ప్రాబ్లం, నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. తర్వాత జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. తర్వాత ఆదిత్య శ్రీశాంక్ నిజామాబాద్ జిల్లా వర్షకొండ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ శోభ గారు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ గోదావరి డిస్టిక్లో ఫేమస్ స్వీట్ వచ్చేసి ఇదండి అని చెప్తూ కరెక్ట్గా మెసేజ్ పెట్టారు శరత్ బాబు గారు, రవి పెనమలూరు నుంచి అనమాట, విజయవాడ. ఓకే నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. ముబ్బల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. లారీ డ్రైవర్ మైదకూరు నుంచి పంపించారు జాఫర్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. వలపర్ల నుంచి దామల్ల ఆంజనేయులు గారు అండ్ హైమ కరెక్ట్ ఆన్సర్. రవి గారు సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు వినుకొండ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పెడర నుంచి నాని గారు, గంగా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు బాగున్నారా అంటూ ఆయన భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ ఆన్సర్ పంపించారు. సూపర్, అసలు ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక నాసిక వేణు ఫ్రమ్ దేశాయి పెట్టాను, నేనైతే స్వీట్ ఐటమ్ అని పెడితే మీరేం పెట్టారండి, పులస చేపలు అంట. నేను స్వీట్ ఐటమ్ అని పర్టికులర్గా మెన్షన్ చేసింది అందుకే, ఓకేనా. ఇక జరిపతుల బుచ్చేకారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎస్ ఆత్రేయపురం పూతరేఖలు అంటూ టీ నర్సాపురం నుంచి పాపారావు గారు పంపించారు. ఇది ఇవాళ మన ఫైనల్ మెసేజ్ అనమాట. సో దగ్గర దగ్గర ఒక 100 అబో వచ్చినట్టున్నాయి ఈ మెసేజెస్ నాకు. ఓకే సో 3:37 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్, ఇది ఒక 5-letter వర్డ్ అండ్ దీనికి క్లూ ఇవ్వాలి అంటే పేపర్ స్వీట్ అని కూడా పిలుస్తాము. సో తెలుసు కదా ఒక స్వీట్ ఐటమ్ అని కూడా అన్నాము, పూతరేకలు. మరి పూతరేకలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఆత్రేయపురం ఈజ్ ఫేమస్ ఫర్ పూతరేకలు అనమాట. సో గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్, అది కూడా స్వీట్ అనగానే ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. సో మనందరం చక్కగా పూతరేకలు గురించి తెలుసుకున్నాము. తినేసేయండి వీలుంటే. మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత, కప్పలదొడ్డి నుంచి పంపించారు ఆన్సర్. ఇప్పుడే వచ్చిన మెసేజ్ అనమాట ఇది. సో పూతరేకలు బాగుంది. నెక్స్ట్ ఇక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను ఒకటి. 3:38 అయిపోయింది. సందడే సందడిలో మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. అయితే మన డైరెక్టర్ కొరటాల శివ గారు ఉన్నారు కదా, తెలుసు కదా మరి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ఆయన చేసినవి. మరి కొరటాల శివ గారు డైరెక్టర్ అవ్వకముందు డైలాగ్ రైటర్గా కూడా పనిచేశారు. సో డైరెక్టర్ కాకముందు డైలాగ్ రైటర్గా పనిచేశారనమాట కొరటాల శివ గారు. మరి ఆయన కొన్ని ఫిలిమ్స్కి డైలాగ్ రైటర్గా పనిచేయడం జరిగింది. వాటిలో 2 జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఉన్నాయి. సో కొరటాల శివ గారు డైలాగ్ రైటర్గా వర్క్ చేసిన 2 జూనియర్ ఎన్టీఆర్ ఫిలిమ్స్ ఉన్నాయి. మరి ఆ సినిమా పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. విన్నారు కదా, డైరెక్టర్ కొరటాల శివ గారు డైలాగ్ రైటర్గా 2 జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేశారు. మరి ఆ 2 సినిమా పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యాగులో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: S3:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే లంకేశ్వరుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ సాంగ్ వినేశారు కదా. మరి సందరేశ్ నటిలో మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. కొరటాల శివ గారు డైరెక్టర్ అవ్వకముందు డైలాగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు కొన్ని ఫిల్మ్స్ కి. వాటిలో రెండు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ రెండు సినిమా పేర్లు తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి చూద్దాం ఎవరెవరు పంపించారు. మోహన్ రావు గారు, లీలవతి గారు, హమేప్రియ, అమృత కప్పల దగ్గర నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ పూతరేకలు అని చెప్తూ ఓకే, అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఓకే, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కరెక్ట్ గానే పెట్టారు కదా. నేనైతే ఒకసారి ఇంకా మీ నేమ్స్ అన్ని టెక్టగా చదివేస్తాను. రాజులు నుంచి జయన్న గారు, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ముజఫర్నగర్ కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. ఇక అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఆశా

శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు. కున్నూతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి వేదాంశ్ ఫ్రం చెన్నై. తర్వాత ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ శ్యామల. నెక్స్ట్ డిఎస్ఎస్ ప్రసాద్ అండ్ హరీష్ ఫ్రం విజయవాడ. అనంతపురం నుంచి అనురాధ గారు. మస్తాన్ సాహెబ్ ఫ్రం ఢిల్లీ. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం అమలాపురం. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి. దమ్మోజి వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి. రామకృష్ణారెడ్డి గారు గనగలూరు కర్ణాటక రాష్ట్రం నుంచి. మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతుల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి అన్నమాట. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు. గడియే తిమ్మప్ప గారు, సరోజా రాఘవేంద్ర కాలనీ, ఎమ్మిగన్నూరు. సత్యభార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మెసేజ్. రాజుల నుంచి భీమశేఖర్ గారు. జరిపోతుల బుచ్చయ్య గారు, తరాలపల్లి గ్రామం నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం. సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల, గూడూరు, చౌటపాలెం నుంచి. కుసుమ ఫ్రం అంబటినగర్. రఘువీర్ సింగ్, సుగుణబాయి ఫ్రం ఏలూర్. శ్రీధర్రావు ఆదోని నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. పెడన నుంచి నానిగారు గంగా. ఓకే, తర్వాత అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్లా. భాస్కర్ రెడ్డి గారు ఫ్రం ఒడిశా. షబానా ఫ్రం పెద్దగూడెం విలేజ్, వనపర్తి డిస్టిక్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిదా బేగం, రహీం. నూతిరి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి. మొరంపూడి నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక రాయచూరు నుంచి నరసింహ గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. దమ్మోజు వెంకటాచార్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ సెకండ్ టైం వచ్చింది మీ మెసేజ్. ఇక మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత, కప్పలదొడ్డి నుంచి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య. సో ఫైనల్గా వచ్చిన మెసేజెస్ అన్నీ ఇవన్నమాట. అందరు కూడా మాక్సిమం అందరూ కరెక్ట్గానే గెస్ చేసి పంపించారు. ఒకళ్ళిద్దరు బృందావనం, ఐ మీన్ అదుర్స్ అండ్ బాద్షా అని ఇలా పెట్టారు, కానీ కాదు. ఒక రెండు సినిమాలకి మన కొరటాల శివ గారు డైలాగ్ డైరెక్టర్గా వర్క్ చేశారన్నాను కదా, ఆ రెండు సినిమాలు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారివి అంటే బృందావనం అండ్ ఊసరవెల్లి. ఓకేనా, సో బృందావనం అండ్ ఊసరవెల్లి సినిమాలకి డైలాగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇది ఆన్సర్ అయితే. ఇక 3:53 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇది వాళ్ళ మన సందడే సందడి. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ వివిధాలో కలుసుకుందాం. అంతవరకు ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం ఊసరవెల్లి నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నీట్ పునః పరీక్ష నేపథ్యంలో ప్రముఖ మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ పై నియంత్రణ ఉంటుందని, 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్ పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్టీఏ వెల్లడించింది. సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్ లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. గత 12 కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి బంగళపూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. వీపీజీ రామ్జీ పథకాన్ని జులై 1వ తేదీన అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుండే ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ పథకానికి కూడా అక్కడి నుండే శ్రీకారం చుట్టాలని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట వ్యాప్తంగా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 776,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ సైతం 45 పాయింట్ల లాభంతో 24,034 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.37 రూపాయలుగా ఉంది. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని

0: రమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అయిపోయింది కదా, ఆల్రెడీ ఒక సాంగ్ అయితే వినేశారు బృందావనం సినిమా నుంచి. మరి ఇంతకీ ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి, అండ్ ఆ థీమ్ కి తగ్గట్టుగానే నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేశాను అనమాట. సింగర్ స్పెషల్ ఇవాళ తెలుసా, సో సింగర్ స్పెషల్. అండ్ ఈ రోజు శంకర్ మహాదేవన్ గారి పాటలు అయితే వినబోతున్నాం. ఆల్రెడీ బృందావనం నుంచి సాంగ్ ఆయన వాయిస్ లోనే స్వయంగా శంకర్ మహాదేవన్ గారు, మరి శ్రేయ ఘోషల్ పాడిన పాట అయితే వినేశాం కదా. సో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి శంకర్ మహాదేవన్ గారివి. మరి అవన్నీ కూడా చక్కగా వింటూ ఈ రోజు వివిధాన్ని అలా అలా ఎంజాయ్ చేసేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: भारती FM 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వింటున్నారు. 426 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. వివిధ ప్రోగ్రామ్ లో శంకర్ మహాదేవన్ గారి పాటలు వింటూ అందజేస్తూ ఉన్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ సాంగ్స్ అయితే మీకోసం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఒకే ఒక్కడు, మురారి, ఇలా వరుసగా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటి ఎంజాయ్ చేశాం కదా వివిధ ప్రోగ్రామ్ ని. మరి సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికి ఏంటంటే, ఆఫీస్లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదిగా మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇదొక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత, అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసే అవకాశం ఉంది.

0: నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఈజ్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధలు కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్నీ మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్. విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

శ్రీ దుర్గా మల్లేశ్వర ఫైన్ ఆర్ట్స్ స్కూల్ వెలుగోడు వారు సమర్పించు తామ్రధ్వజ విజయం పౌరాణిక నాటకం. రచన శ్రీ యలమర్తి రమణయ్య. దర్శకత్వం శ్రీ ఈఎస్ లింగేశ్వర గౌడ్.

కురుక్షేత్ర యుద్ధానంతరం బ్రాహ్మణ హత్యాపాతకం బాంధవ జన సంహరణా దోషము పోగొట్టుకునుటకై ధర్మరాజు అశ్వమేధ యాగము చేయుట పాండవ యాగాశ్వమును బంధించిన విష్ణు భక్తుడైన తామ్రధ్వజుడను యువకుని చేతిలో విజయుండు ఓడుట శక్తి కన్నా భక్తి గొప్పదని నిరూపించుట ఇందలి

0: అకట ఇంత కళావిహీనమైనది ఈ పేరోలగము. భీష్మ ద్రోణాది వీరులతో నాడెంతో కలకలలాడిన హస్తినాపుర కొలువుకూటము నేడెంత విలవిలబోతున్నది. దీనికంతటికీ కారణభూతుడను నేనే కదా. గురువులను, కురువృద్ధులను, సోదరులాదిగా ఎందరో వీరవరేణ్యులను చంపించిన నా పైశాచిక రాజ్య కాంక్షయే కదా దీనికంతటికీ కారణము. ఔరా, ఈ పాపి చేసిన పాపానికి నిష్కృతియే లేదు కదా.
1: జయము జయము మహాప్రభు, వేదవ్యాసుల వారు విజయం చేస్తున్నారు.
0: ఆహా, ఏమి నా భాగ్యం! కలతల చీకట్లు కమ్ముకున్న వేళ కాంతిరేఖలా వస్తున్నారు మహనీయులు, కృష్ణ ద్వైపాయనుల వారు. భీమా, అర్జున, నకుల సహదేవులారా, వెళ్ళండి నాయనలారా, వెళ్ళండి. వెళ్ళి పితామహుల వారిని సాదరంగా ఆహ్వానించండి. వ్యాస పితామహులకు వందన శతములు.
2: శుభం భూయాత్ ధర్మానందన.
0: మహాత్మా, ఈ జితాసనమున ఆసీనులు కండు.
2: ధర్మానందన, జగదేక వీరులు సోదరులయ్యుండా చింతాక్రాంతుడవయ్యుంటివేమి?
0: పితామహ, మీకు తెలియనిదేమున్నది?

ధర్మరాజ ఎంత బేలగా మాట్లాడేదవయ్యా, ఆశ్రమవాసులమైన మా నోట రావలసిన మాటలు చతుస్సముద్ర వేళా వలయితమైన ధరామండలానికి చక్రవర్తులు మీ నోట రావచ్చునా? చింతను పొందనేలా ధర్మరాజ, నీవు

0: అటులైన వారుపయాగము చేసి పాప పరిహారం అందమందురా?
1: అవశ్యము నాయన.
0: మహానుభావ, మీ ఉపదేశ భాగ్యమున ఘోర పాతకము నుండి విముక్తుడనైనట్లా మనసు తేలికపడుచున్నది. కానీ అంతటి మఖమ్మును చేయగలనాయన్న అనుమానము మనసును తొలిచివేయుచున్నది.
1: సందేహమేల ధర్మనందన, రాజసూయమును అనాయాసముగా చేసినవాడు అశ్వమేధ యాగంబన నింతమాట సత్వరము అధ్వరము నిర్వహింపుము శాంతి సుఖంబులనుందుము.
0: పితామహ, మీరుపదేశించినట్లే యాగమును నిర్వహింప కృతనిచ్చుడనైతిని. యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగుటకై తమ ఆశీస్సులు అందించండి దేవా.
1: ఇచ్చాపల సిద్ధిరస్తు, ఇదిష్టరా ఇకనే పోయి వత్తున.
0: అవశ్యము మహాత్మ. అనుజులారా, తాతగారన్న మాటలు విన్నారు కదా, మీ అభిప్రాయమేమి?
2: అగ్రజ, సాక్షాత్తు ధర్మరాజుల వారే అన్నమాట జవదాటని తన తమ్ములను తన మాట వింటారో లేదో అని అనుమానించడమా? ఎంత విడ్డూరము! ధర్మరాజు మాట తమ్ములు జవదాట కాంత చెక్కమా.

0: నాయన సహదేవ, నా సహోదరులు ధర్మవర్తనులు అన్నది జగమెరిగిన సత్యం. భీమసేన, నీ అభిప్రాయమేమి?
1: అన్నయ్య, సమయోచిత ప్రవర్తకులు మీరు. మీరు చేయనించిన కార్యమేడలా వేరు అభిప్రాయం ఉండునా? మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము.
0: సంతోషము నాయన. పార్థ, నీ అభిమతంవేమి?
2: అన్న ధర్మనందన, మీరు సంకల్పించు కార్యమునకు వికల్పముండునా? రాజసూయాధ్వరము నాడు రాజలోకాన్ని జయించి సకల రాజ శిరోముఖమండలను తమ పాదములక్కడ పూజా పుష్పములు గావించి విజయుడనని ధనంజయుడనని పేరుగాంచిదిని. ఈ అశ్వమేధయాగముతో మరొక్క మారు సవ్యసాచి పేరు సార్థకమనదించుటకు మనస్సు ఉత్సాహపడుచున్నది. యథేచ్ఛ కార్యములకు పూనుకొనడు.
0: నాయన నకుల, నీవేమందువయ్యా?
3: అగ్రజ ధర్మతనోజ.

0: చిన్నవాడవైనా గొప్పగా సెలవిచ్చావయ్యా. ఆహా, ఏమి నా అదృష్టము! అన్నమాటను మన్నించు అనుజుల పొందిన నా భాగ్యమే భాగ్యము కదా
1: అన్నయ్యా. ఆ అదృష్టం మాది. వెన్న వంటి మనసున్న అన్నయ్య దొరకడం మా మహద్భాగ్యం.
0: ధనుర్విద్యా విశారద ధనంజయ, ఇటు రా నాయన.
2: ఆదేశించండి అన్నగారు. ఈ సేవకుడు ఏమి చేయగలడు?
0: చూడు ఫల్గుణ, అశ్వమేధ యాగము చిన్నది కాదు. క్రమముగాను జయప్రదముగాను నిర్వహింపవలెనన్న మన బావ వాసుదేవుని సహకారము అవసరము. ఆ మహానుభావుని తోడుకొని వచ్చుట నీ విధి.
2: చిత్తం అగ్రజ.
3: నందనందన యాదవ కులైక భూషణ జయీభవ విజయీభవ కంస చాణు.

0: వాగ్దాన కానీ రాజ ప్రాణ సంరక్షణ జయీభవ విజయీభవ.
1: శ్రీకృష్ణ గోప కులైకభూషణ వందనం అభివందనం.
2: బావా ధర్మరాజ, హస్తినాపురాధీశ్వరులు, అరివీర భయంకరులైన సోదరులకు అగ్రజులు మీరు. నన్ను ప్రస్తుతించుటయా? మీ వంటి వారికి ఇది శోభించదు సుమా, బంధువుగా నన్ను ఆదరించిన చాలును.
1: ఎంత మాటన్నావు వాసుదేవా, తాము సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులు. అడుగడుగు నా పాండవులను ఆపదల నుండి కాపాడిన ఘటనాఘటన సమర్థులు. మిమ్ము ప్రస్తుతించుట మాకు అవశ్య కర్తవ్యము.
3: అన్నా భీమసేన, ఏమిటన్నా ఇది? యాదవ కుల సంజాతుడైన కృష్ణుని, మన అన్న విఖ్యాత పూర్వంశ సంజాతుడు, సువిశాల భరత భూమండలానికి సామ్రాట్టు, భట్టు బలిపగుడుటయా?
4: అవును అర్జున, జగదేక వీలులైన తమ్ముల పరాక్రమములను నిస్వర్జించి ఏదో మాట సాయం చేసినాడని, సారథిగా నీకు సహకరించాడని శ్రీకృష్ణుని అంతగా పొగడ్తలతో ముంచెత్తడం పౌరవ్య వంశ యశోధనుడికి తగని పని. ముమ్మాటికి ఇది తగని పని.
2: బావా ధర్మరాజ, జగదేక వీరులైన భీమార్జునుల భండన విద్యా పాఠవాన్ని విస్మరించి ఒక సామాన్య యాదవ నాయకుని నన్ను ఈ విధంగా ప్రశంసించుట సంభావ్యం కాదయ్యా.
3: అవునన్నా, బావ మనకు కావలసినవాడు బంధువు కాన ప్రేమపూర్వకముగా ఆదరించవచ్చునే గాని చతురంబోధి పరితలమైన కురు సామ్రాజ్యానికి ఏలికలైన మీరు అంతగా ప్రస్తుతించడం ఉచితం కాదు.
1: ఏమిటి నీవంటున్నది?
3: ఉన్నమాటనే అన్నగారు, వినేము శోభితమే కాని అనేమ కూడినదని హస్తినాపుర సామ్రాట్టులైన మీరు యదునాథుని అంతగా పొగడకూడదని.
2: సత్యం వచించిన అర్జున, విజయోత్సాహమననున్న మా పెదబావ గారు నన్ను శృతిమించి ప్రస్తుతించుచున్నారు, అది తగదని నేను కూడా వారించి తిని విక్రమోపేతులైన తమ్ముల విజయ విలాసాదులను మరచి పెరవారిని అభినందించుచున్నారు. ధర్మరాజ, మీ తమ్ముల రణకౌశలమ్మును మీరే ప్రస్తుతించటం ఉచితం కాదని ఎంచినారేమో, కానీ మన భీముడు సామాన్యుడా, అర్జునుడు సాధారణ యోధుడా? సురపతి గెల్చినాడు ధర్మరాజ, మన అర్జునుడు సురపతి గెల్చినాడు, నృపసూయము నాడు జయించె శూరులం హరుణ్ సమరములో బెనగి అబ్బురం.

0: ఏమిది స్వామి?
1: అన్నయ్య, బావ యథార్థమే పలికినాడు. నా మాట అటుండే నిమ్ము. కురుక్షేత్రమున మన భీముడు ప్రళయ భీముడై పరాక్రమించిన తిరంగు నీ విరుంగనిదియా? అంతేనా?

0: అర్జున, వాస్తవాన్ని గ్రహించిన బావగారే మన పరాక్రమాదులు ఉగ్గడించినారు, అది చాలు. అయినా బావగారన్నట్లు తమ తమ్ములను పొగడుకొనుట అన్నగారు ఉచితము కాదని ఎంచితిరి కాబోదు.
1: అవునవును, అంతే కావచ్చు.
2: నటన సూత్రధారి గిరిధారి, ఎవరినెప్పుడు పెంచదవో, ఎవరి నటుల వంచదవో, అది నీకు తప్ప అన్నిలకు అంతుపట్టదు కదా. బావను ప్రత్యక్ష దైవంగా భావించే భీమార్జునులు నేడు బలగర్వితులై వింతగా మాట్లాడుతున్నారు. వారి అతిశయమును మన్నిప్పు కృష్ణ.
3: తమ్ములు గర్వాతిరేకమ్మున తూలనాడుటయు అన్న నయవచనమ్ముల అనునయించుటయు బాగున్నది, బాగున్నది.
2: కృష్ణ, మన్నింపమని వేడ మనసులో ఏవో
3: బావా. ధర్మనందన, భీమార్జునులు వచించిన దానిలో దోషం ఏమున్నది గనుక క్షమింపమందు. అయినను వీరులకు భుజబలంబుతో పాటు కించిత్తు దర్పమ్మునూ ఉండవలెను, అప్పుడే అది శోభనిచ్చును.
2: కృష్ణ
3: బావా.

0: ఈ విషయమును ఇంతటితో వదిలివేయము. ఆ యాగ నిర్వహణ సమాలోచనము గావింపు.
1: లీలామానుష వేషధారి, నీవు మనసారా నా తమ్ముల క్షమించిన గాని నా స్వాంతమునకు శాంతి లేదు. అది లేక కార్య సమాలోచన సేజాలను.
0: అయ్యో బావా, నాకు భీమార్జునుల ఎడ వేరుభావం ఎట్లుండునయ్యా. నీవడుగుచున్నావని గాని వారిని ఎన్నడూ అన్యథా భావించను. సరియా?
1: ఆ, ఇప్పుడు నాకు నిశ్చింతగానున్నది. చెప్పుము బాబా, కార్యం ఎట్లు గావింతము?
0: ధర్మరాజా, భద్రావతీపురి నుండి యాగహరిని తెప్పించుట మన ప్రథమ కార్యం.
1: అనుజులారా, పుత్ర పౌత్రులారా, వీరులారా, సభాసదులారా, వాసుదేవుడు చెప్పిన మాటలు విన్నారుగా. మరి మీలో వార్వమును ఎవరు పట్టితేగలరు?
2: అన్నా ధర్మరాజా, దైత్యులు దేవతలు ఎదురొట్టి నిల్చును, మృగరాజు ఏనుగులను చీల్చని విధముగా శత్రువులను చీల్చి చెండాడి యాగాశ్వమును తెచ్చదా.
0: భళి భీమా భళి, నీ వంటి వీరాగ్రేసరుడు సోదరుడయ్యుండా ఇట్టి యాగములు ఎన్ని అయినను ధర్మరాజు అనాయాసంబుగా చేయువాడు. అయినను నాదొక్క సందేహము.
2: ఇంకనూ సందేహమా? ఈ భీముని బాహుమలు పైన
0: నీ భండన పాండితిపై అనుమానము కాదు గాని,
2: మరి
0: యవనాశ్వనికడ కాకలు తీరిన యుద్ధ వీరులు కలిగిన మూడు అక్షౌహిణీల సేన ఉన్నదని.
2: ఎంతటి అమాయకుడు అయ్యా కృష్ణ, 11 అక్షౌహిణీల సైన్యమును ఈ గదాలన్నముతో నుచ్చు నుచ్చు చేసిన ఈ భీమసేనుని పరాక్రమాన్ని శంకించదవా.
1: తమ్ముడా వాయునందన, అవక్ర పరాక్రముడవైన ఈ విక్రమము మాకు తెలియనిది కాదు. అయినను హస్తినాపుర పాలకులు ఒంటరిగా పో పని లేదు, కోరిన వీరులను వెంటకొని పోవచ్చును.
3: పిన తండ్రి భీమసేన, ముష్టి మూడ చౌహనీల సేన దుర్మాటకు మీరు కావలేనా? మహారథి కర్ణపుత్రుడు ఈ వృషకేతనుడు చాలడా?

0: బాగు బాగు, ఈ వీర కిశోరముల వీరాలాపములు మా మనమ్మును అలరించినవి. భీమా, నీకు తోడుగా మన యువ కిశోరముల వెంటకుని పొమ్ము, విజయుడవై రమ్ము.
1: చిత్తమగ్రజ.
0: శ్రీకృష్ణ, యాగాశ్వమును తెచ్చుటకై విడలిన వీరులు ఇంతవరకు రానయిరి, కాల విలంబమునకు కారణమేమయ్యుండును?
2: పాండవాగ్రణి, పరితపించనేల. యాగాశ్వమునకై పోయిన వారు మహావీరులు, కార్య సాఫల్యమునందియే మరలి ఒత్తురు.
0: మహానుభావ, అమోఘవచన మహిమ సంపన్నులు, మీరటుల సెలవిచ్చినా చాలు.
3: జయము జయ మహాప్రభో. సోదర పుత్ర పౌత్రాది వీరులు యాగ హయంబుతో విజయం చేస్తున్నారు.
0: విజయ, విజయులై వచ్చుతున్న మన భీమసేనాది వీరులను సగౌరవముగా తోడుకుని రమ్ము.
3: గదాయుద్ధ విద్యా విశారద, భుజబల యశో విలాస, ధర్మరాజానుజ భీమసేన, కదన విద్యా పారంగత, మహారథి కర్ణపుత్ర వృషకేతన, అమేయ మాయా విద్యా దురంధర, అప్రమేయ భుజబల సమన్విత, ఘటోత్కచ పుత్ర, దిగ్విజయీభవ.
1: అగ్రజా ప్రణామములు.
0: భీమసేన శుభాభినందనలు.
1: వాసుదేవ నమోన్నమః.
2: హయ విజేతలకు అభినందనలు.
0: అశ్వ విజేతలారా అభినందనలు. సామ్రాజ్య ప్రతిష్ట దిగంతాల విస్తరించిన వీరులకు సామ్రాజ్యంలోని ప్రజలంతా జయజయలు పలుకుతున్నారు. పావని జైత్రయాత్ర విశేషాలను తెలుపుము.
1: అగ్రజ, పాండవ వీర ప్రతాపాగ్నికి ఓర్వజాలక పరవీర సేనా నివహములు పటాపంచలైనవి. తన ప్రాణములను కాపాడిన వృషకేతు నా ఔదార్యమునకు ముగ్ధుడు.

0: యవనాసుడు మాకు చక్కని ఆతిథ్యమిచ్చను. తన పుత్రిక భద్రావతిని మన వృషకేతునికిచ్చి యాగహయమునతో ఘనముగా మాకు వీడ్కోలో చంగినాడు.
1: పాండవ వీరుల విజయ విలాసము మా మనసునకెంతో ఉల్లాసము కలిగించుతున్నది.
2: సుభద్రా, సుభద్రా.
3: వస్తున్నా స్వామి.
2: సుభద్రా, ఈవేళ నీలో ఏదో తెలియని కొత్త సౌందర్యము ఉట్టిపడుచున్నది. నీ ముగ్ధ మనోహర రూపం అశ్వమేధయాత్రకు నన్ను విముఖుడిని చేయుచున్నది.
3: నాత, మీరిట్లా మాటలాడ తగదు. అశ్వము వెంట జైత్రయాత్ర విడలవలసిన వీరులు మీ నోటి వెంట ఇటువంటి మాటలు రావచ్చునా?
2: సుభద్రా,
3: ప్రాణేశ్వర, నీ

0: సుభద్ర, వనితలు రాజ్యహితమును ఎంత చక్కగా చెప్పగలరో నిరూపించావు. క్షత్రియ ధర్మాన్ని నాకు గుర్తు చేసి వీరవనిత వినిపించుకున్నావు.
1: ప్రాణేశ్వర, జగదీక వీరులైన మీరు నా పతి కావడం నా అదృష్టం.
0: లేదు సుభద్ర, నిన్ను పత్నిగా బడసి నేనే అదృష్టవంతుడనయ్యాను. నా ప్రతి విజయం వెనుక నీ తోడ్పాటున్న విషయము నేనెన్నడూ మరువను. అవసరమైన హితాన్ని అందంగా మనసుకు హత్తుకునేలా చెప్పగలిగే నేర్పు మీ ఆడవారికే సొంతం సుమా. అందుకే కాబోలు ఆసక్తిదాయకంగా జీవిత విలువలు తెలిపే కావ్యాలను కాంతా సమితాలన్నారు.
1: మహావీర, ఆపుతారా ధార్మిక చర్చ? అశ్వమేధ యాత్రకు ముహూర్తం దాటిపోతుందేమోనన్న ఆత్రపడుతుంటే కాంతల సౌందర్యం మీద, కావ్య సౌకుమార్యం మీద మనసు లగ్నమవుతుందేమిటో.
0: సౌందర్యము భగవత్ స్వరూపమంటారు కదా, అట్టి ఎడా సౌందర్యారాధన దోషమిట్టులగును. అయినా ఈనాడెందులకు మన బాల్యచేష్టలు తలంపునకు వచ్చుచున్నవి సుమా.
1: ఇలాగే ఉంటే అశ్వ సంరక్షణలో ఉండవలసిన వీరులు అంతఃపురంలో కాంతల కౌగిళ్ళ వేటలో ఉన్నారేమిటని ముక్కున వేలేసుకుంటారు.
0: ఎవరు?
2: జయము జయం ప్రభు, మహారాజుల వారు తమను శీఘ్రం రమ్మంటున్నారు.
1: కబురొచ్చింది కదా, ఇక బయలుదేరండి. ఆగండి, వీరహారతి పడతాను.

0: అన్నగారికి అభివందనములు.
1: రా అర్జున, అశ్వమునుదుట కట్టిన స్వర్ణ పత్రమునందు లిఖించిన మన ప్రకటన చదివి వినిపింపుము.
0: అవశ్యం అగ్రజ.

0: బాగున్నది పార్థ, మన యశో విలాసమునకు తగినట్లున్నది హెచ్చరిక రచన. ఇక రాజులెవ్వరును వాజిన పట్టగా సాహసింపరు
1: అని ఆత్మస్థుతిగా వెంచుకున్న సరిపోదు యుధిష్ఠిర. సంగరమున వీరులను ఎదుర్కొని విజయము సాధించవలయును కదా.
2: కృష్ణ, ధనుర్విద్యా పారంగతుడు ఈ ధనుంజయుని శక్తి సామర్థ్యములనే శంకిత్తువా?
1: అట్లని కాదు, కీడించి మేలించవలయును కదా అర్జున.
0: కృష్ణ, అర్జునుడు నీ చెలికాడు, నీ చెలేలి భర్త, నీదుమిక్కిలి నీ భక్తుడు. తాము పార్థసారథులే కాదు, పాండవ జీవిత రథసారథులని కూడా మరవకండి దేవా.
1: ధర్మనందనుడు ఎంతటి చతురుడు, తీయని మాట

0: తోనే విడదీయని బంధము వేసినాడు.
1: కృష్ణ, నా వేడుకోలు విన్నారు కదా దేవా?
0: వింటిని. ఇంకనూ నీ తమ్ములను అమ్మచాటు పిల్లలుగా భావించు నీ అమాయకత్వమే నాకు విస్మయము గొలుపుచున్నది.
1: నన్ను అనుచుంటివి గాని దేవా, మీ ప్రబోధమే లేకున్నా పార్థుడు విల్లు పట్టేవాడేనా?
0: అవును ధర్మజ, నీవన్నదియును సునృతమే.
1: ఏమో కృష్ణ, అశ్వరక్షణ భారము అర్జును పైన, విజయని రక్షణ భారము తమపైన వేయుచున్నాను. ఇక యాగభారం మీదే స్వామి.
0: ఇంకేమున్నది, అప్పగింతలతో నన్ను నిండుగా ముంచివేశాడు. హస్తినాపుర సార్వభౌమ, తమరంతగా చెప్పవలేనా? అంతయు సవ్యముగా జరుగును, మీరు నిశ్చింతగా ఉండండి.
1: నాయన పార్థ, ముహూర్తకాలము దాటకముందే అశ్వయాత్రను ప్రారంభించండి.
2: తమ ఆజ్ఞ అగ్రజ.
3: మిత్రమా, ఆ అశ్వం ఎవరిదో మన అశ్వాన్ని ఓడించినది?
4: ఓడించినది మన గుర్రమేనయ్యా.
3: ఓడించినది అంటే గెలిచిన గుర్రం మనదందువా? నీ చూపు మధ్యమైనదా ఏమి?
4: వయ్యా, చూచి ఆలోచించి మరీ వచింపగా నా చూపులోనే లోపముందని ఆరోపింతువా? చూచిన దృశ్యాన్ని మనసులో చూచి వివేచించి తెలిపిన విఘ్నతకు మంచి ప్రశంసయేను సంగీతివి చూపు మధ్యమని.
3: ఏమో వయస్య, నీ మాటల్లోని అంతరార్థమేమియో అంతుపట్టుటలేదు.
4: ఇందులో అంతరార్థమే ఉన్నది మిత్రమా, అంతయు యథార్థమే.
3: ఏది యథార్థము?
4: నీవన్నదియు నేనన్నదియును.
3: అదిగో మరలా చిక్కు తెచ్చిపెట్టితివి.
4: మిత్రమా శాంతింపుము, నేను వచించినది శాంతముగా సావధానముగా సాలోచనగా ఆలకించి ఆ పైన తమ అభిప్రాయమును ప్రకటించవచ్చు. అకలంక చరితులైన మీరు ఓడిన అశ్వాన్ని కలిగి ఉండుట శోభించదు కదా?
3: అటులని
4: అటులని ఏ రాజ్యం వీరభోజ్యం కాన గెలిచిన హరియే మనదనుట కాదందువా? ఆ అపఖ్యాతి నా పైన వేసుకుందును. ఇదిగో ఈ గడ్డిపోచతో నా గొంతు బిగించుకొని ప్రాణత్యాగము గావింతును.
3: వయస్య ఆగుమాగుము, నీ ప్రాణత్యాగ ప్రయత్నంతో అమాయకమైన గడ్డిపోచులను వేధించకము.
4: అటులనే వయస్య, గుర్రాన్ని గట్టిగా పట్టుకొనుము, దాని నుదుట కట్టిన స్వర్ణపత్రములో ఏమున్నదో చదువుము.
3: అటులనే చదివదని వినవు మిత్రమా. మిత్రమా వయ

0: మిత్రమా, సూరతన పట్టుడిల సోముని గెలిచిన క్రీడి కొనం ధీరత గల్గు వీరులిక తేజము ఎత్తగా వాజిగటరే.
1: ఏమిటేమిటి, ధర్మరాజుల వారు అశ్వమేధ యాగము చేయుచున్నారా? అశ్వరక్షణకై అర్జునుల వారు వచ్చుచున్నారా? మిత్రమా, ఈ అశ్వాన్ని వదిలివేయుము.
0: వయస్య, ఏమైనది, ఎందుకు ఇలా మాట మారుతుంటివి? గుర్రమును వందింపమన్నది నీవే, వదిలివేయమంచున్నది నీవే.
1: వదిలివేయక ఏమందును, పాండవులనైనా ఎవరనుకుంటేవి? భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుని బంధువులు, జగదేక వీరులు.
0: చాలు మిత్రమా, చాలు. నీ వందిమాగత కైవారమని ఇంతటితో చాలింపము. అయినను మహావీరులతో తలపడే అవకాశం కోసమే ఇన్నేళ్లుగా వేచి ఉన్నది. కేసరి మదకరిపై కురుకునే గాని మృక్కడి ముగంబులను నొక్కడగింప నొక్కించదు కదా.
1: అయినా వయస్య, విజయంతో రణమర్చుట్టుకే నిశ్చయించుకుంటివా?
0: అనివార్యం, నిశ్చయించుకుంటుని.
2: జయము జయము ప్రభు. ఎవరో తామ్రధ్వజుడట, రత్నపురి రాకుమారుడట, 18 ఏళ్ళైనను నిండని వాడు. అతడు మన గుర్రమును బంధించను. ఆ వీరకిశోరము మన దాటికి నిలవలేని మన సేనలు చెల్లా చెదురైనవి. మేఘవర్ణ వృషకేదాది మహావీరులు మూర్ఛగతులైరి.
3: ఏమంటివి వీరా? మేఘవర్ణ వృషకేతులను మూర్ఛితులైరా? ఓరి తామ్రధ్వజ, నిద్రించుచున్న సింహమును కదిలించినావు, ఇక నిన్నెవరు రక్షించదరో చూచెదగాక.
4: పార్థ, ఆవేశమందకుము, సొంత ఆలోచింపు. నీ సామర్థ్యము శంకింపరానిదే అయినను విధి బలీయమని గ్రహింపు. వానితో సంధిగావింపు. అందులకని నీ వర్ధింపవని లేదు. నీకు మారుగా నేనే ఆ బాలుని అభ్యర్థించి పని పండించుకుని వత్తును.
3: భలి కృష్ణ, భలి. నీవు నా దూతగా ఆ అర్భకుని చింతకేకి రాయబారం చేతువా.

0: ಯಂತು ಅವ್ವ ಪಗಲು ನಗರಿ.
1: ಕಿರೀಟಿ ಅತಡು ಬಾಲುಡೇ ಎಗುಗಾಕ ಪರಮ ಭಾಗವತುಡನುಟ ನಿಸ್ಸಂಶಯಂ. ಇಕ ಪರಾಕ್ರಮ ಮಂದುವ ಪರವೀರ ದುರ್ಭೇದ್ಯಮೈನ ಪಾಂಡವಸೇನೇ ಪರಾಜಿತಮನರ್ಚಿನಟ್ಟಿದಿ. ಮೂಷಿಕಮು ಅಲ್ಪಮಯ್ಯುನು ಕೊಂಡಂತ ಗಣಪತಿನು ಮೊಯ್ಯುಚುನದಿ ಕದಾ. ಕಾನ ಅವಸರಾನುಗುಣಂಗ ಮೆಲಂಗುಟ ರಾಜನೀತಿಜ್ಞತ ಅದಿಯುನುಗಾಕ ತಾಮ್ರಧ್ವಜುನಿ ತಲ್ಲಿದಂಡ್ರುಲ್ನು ಪರಮ ಭಕ್ತುಲವುಟ ಚೇತ ಕಿಂಚಿತ್ತು ಅನುರಾಗಮಯ್ಯೇ.
0: ಅಸಲು ವಿಷಯಮು ಭಕ್ತುಲನ್ನ ಅನುರಾಗಂ ಕಾದಲೇ ಬಾವ, ಭಂಡನವನ್ನ ಭಯಂ ಕಾನಿ. ಕಾನಿ ಪ್ರಸ್ತುತ ನೀವು ಕೋರಣೆ ತೀರ್ಣ ಸಂಧಿ ಕಾರ್ಯಮು ಚೇಯು, ಆಪೈ ನಾ ಕರ್ತವ್ಯ ನೇನು ನಿರ್ವಹಿಂತನು.
1: ಅಯ್ಯನಾ ಪೋಯುವತ್ತುನು ಫಲ್ಗುಣ
0: ಅವಶ್ಯ
1: ಸಂಧಿಕಿ
0: ಅವಶ್ಯಮು ಪೋಯಿರಮ್ಮು. ಕಾನಿ ಬಾವ ಅಚ್ಚಟ ಮಾಕು ತಲವಂಪುಲು ರಾಣಿಕಮು.
1: ಆ ಜಗದೇಕ ವೀರುಡವು ನಿನ್ನ ವಜ್ಞ ಸೇಯುವಾರೆವರು ಪಾರ್ಧ ಪೋಯುವಚ್ಚದನು.
2: మీరింతవరకు తామ్రధ్వజ విజయం పౌరాణిక నాటకం విన్నారు. రచన శ్రీ యలమర్తి రమణయ్య, దర్శకత్వం శ్రీ ఇ లింగేశ్వర్ గౌడ్. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసంతాను వేచిత్ర కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాతి పాట ఇళయరాజ సంగీత సారథ్యంలో ప్రేమా చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: రాజశ్రీ గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చగా ఓ పాపాలాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కాకికలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే

0: సరిత,
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
0: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాత రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన ఈ పాట తమ్ముడు చిత్రంలోనిది.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: సంధ్యారాగం కార్యక్రమంలో చివరగా రాజ్కోట్ సంగీత సారథ్యంలో గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట

0: మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.

0: Congratulations, Ra. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
1: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయో ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: ఈ పుట ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 తెలుగు సినిమా పాటలు వింటారు, 6:30 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15, 8:40, 9:15 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 10:45 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: సరితా మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

0: రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్ వేల విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
2: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం, అన్ని ఏరియాస్లో ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E13 అవన్నీ మొదలైన ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. ఆసుపత్రులు కూడా 100 పడకల ఆసుపత్రులు కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్కేష్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరితయాత్రి నివాసులో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ

0: జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్టంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట ఎస్పీఎఫ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
3: అవునా? సూపర్.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
1: రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వాణి జయరాం ఆలపించిన శ్రీ సాయి సుప్రభాతం వింటారు, 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో

0: సద్వినియోగం గురించి శ్రీ నాగేంద్ర గారి హితోక్తులు తెలుసుకుంటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు. లలిత గీతం వింటారు 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, ఇంకా భారతదేశంలో మొదలైన పతంజలి యోగా ప్రాముఖ్యత గురించి శ్రీమతి ఎం నాగమణి గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 14:00 జాతీయ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 14:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 2వ ప్రసారంలో 5:00 వేయి లేఖలు నాటిక వింటారు. రచన శ్రీమతి గాయత్రీదేవి, నిర్వహణ బేతా సూర్యప్రకాష్. అనంతరం సంధ్యారగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఆముదంలో అధిక దిగుబడికి సూచనలు గురించి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ ఎం అనిల్ కుమార్ గారు అందిస్తున్న వివరాలు తెలుసుకుంటారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 8:15 ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి కర్నూలు బీ క్యాంప్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్, ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన టాగూర్ చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ

0: పిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం.

సినీ గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:30 వస్తోంది. మరి కాసేపట్లో ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ తీరం. మరి కృష్ణ తీరంలో మనం ఉన్నాము. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, మరి అలాగే కీలక మలుపులు ఎక్కడెక్కడ ఏంటి అనేది మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి అది మధ్య మధ్యలో నేనైతే మాట్లాడుతూ ఉంటాను కొన్ని పాయింట్స్ అయితే. సో మరి నెక్స్ట్ మీకోసం, మన చిన్నప్పుడు సాయంత్రం అయిందంటే చాలు కదా, మరి ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, ఇంకా గిల్లిదండ, దాగుడు మూతలు, లేదంటే ఖోఖో, ఇలా కబడ్డీ, తొక్కుడు బిల్ల ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఇంకా ఏడు పెంకులాట కూడా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఎన్నో ఆటలతో సమయం సాగిపోయేది, ఎలాగా గడిచిపోయేది కూడా తెలీదు. సో మరి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కదా, మైదానాల స్థానంలో మొబైల్ స్క్రీన్లు వచ్చాయి, బయట ఆట స్థానంలో వీడియో గేమ్స్ వచ్చాయన్నమాట. అసలు ఈ రోజుల్లో పిల్లలకు మన చిన్ననాటి ఆటల గురించి ఎంతవరకు తెలుసు? సో మరి ఆలోచిస్తూ ఉండండి. మరి మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణ తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది అనగనగా ఒక రాజు మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు. ఇంకా నెక్స్ట్ సాంగ్ మీకోసం కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుండి గాబరా గాబరా అనే పాట అయితే వస్తుంది. సంతోష్ నారాయణ్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. కృష్ణా తీరంలో మనమైతే ఉన్నాం కదా, మరి కృష్ణా తీరంలో మనం మాట్లాడుకుంటున్నాం. మరి అసలు ఈ రోజుల్లో పిల్లలకు మన చిన్ననాటి ఆటల గురించి ఎంతవరకు తెలుసు అని చెప్పి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి తెలియకపోతే మన పెద్దవారి నుండి తీసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి కదా. మరి ఆ ఆటలు కేవలం వినోదమే కాదు, స్నేహాన్ని, జట్టు భావనను, ఆరోగ్యాన్ని కూడా నేర్పిస్తాయి. మరి మీరు ఆ చిన్ననాటి ఆటలు జ్ఞాపకాలను తెలుసుకోవాలంటే ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, అవ్వ ఉంటే తప్పకుండా అడిగి తెలుసుకోండి. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం కృష్ణ తీరంలో నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మన శంకర్ వరప్రసాద్ మూవీ నుండి హుక్ స్టెప్ పాట అయితే వస్తుంది. భీమ్స్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ భీమ్స్ డైరెక్టర్ అనమాట. సో మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: 19,000 కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలత హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూస్తే 1:42 నాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు గురించి అలాగే వాటి వలన వచ్చిన మార్పుల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు అసలు క్యాష్ పేమెంట్స్ చాలా వరకు తగ్గిపోయాయి కదా, మరి అంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా డిజిటల్ లావాదేవీలలో విప్లవాత్మక మార్పులైతే తీసుకొచ్చాయి. మరి 2016లో 2 మిలియన్స్ అంటే 2 మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ నుండి నెలవారీ 22 బిలియన్కు పైగా లావాదేవీలు జరపడానికి ఎంతో ఈజీ అయిపోయిందన్నమాట యూపీఐ పేమెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది రాజాసాబ్ మూవీ నుండి సహనా అనే పాట అయితే వస్తుంది. విశాల్ మిశ్రా శృతి రంజని పాడిన ఈ పాటకు మ్యూజిక్ టమన్ ఎస్ఎస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 12 ఏళ్ల పాలన గురించి. మరి వస్తు సేవల పన్ను, భారతదేశ పన్నుల వ్యవస్థను సవాలుగా మార్చేసి మరి నెలకు సగటున 2 లక్షల కోట్లకు పైగా వసూలను సాధిస్తుంది అన్నమాట. సో మరి వ్యవస్థను అనేది చాలా సమూలంగా మార్చేసి నెలకు సగటున 2 లక్షల కోట్లకు పైగా వసూళ్లను సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా అలాగే మీకు తెలుసా, మరి గుర్తింపు పొందిన స్టార్టప్స్ల సంఖ్య 2014లో 400 కంటే తక్కువ నుండి ఇప్పుడు 3.335 లక్షల పైగా పెరిగి భారీగా ఉపాధిని కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని గమనించారా? సో మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విష్ణు విన్యాసం మూవీ నుండి మొదలే అనే పాట అయితే వస్తుంది రామజోగ శాస్త్రి లిరిక్స్ లో. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసా, మరి గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2014లో 400 కంటే తక్కువ నుండి ఇప్పుడు 3.35 లక్షలు పైగా పెరిగి భారీగా ఉపాధిని కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని గమనించారు కదా. సో మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంకా గ్రామీణ మరియు పట్టణ పేదలకు 4 కోట్లకు పైగా సురక్షితమైన గృహాలను నిర్మించి అందించింది. మరి 12 ఏళ్ల పాలనలో సాధించినవి ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఇది ఇవాళ కృష్ణా తీరం మనమైతే మాట్లాడుకున్నాం. మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫంకీ మూవీ నుండి రామ్ మిర్యాల పడిన ఈ పాట అయితే వస్తుంది. ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి భీమ్స్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. యోగా అనేది మన సంస్కృతి, ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన కానుక అని, దీనిని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతమైన కోటప్పకొండ సన్నిధిలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటలకు విలువ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోనికి తీసుకురావాలనే లక్ష్యంతో గత ఏడాది టమాటో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. యూనిట్ నిర్మాణ పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి సిహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటన తెలిపారు. హాల్ టికెట్, అడ్మిట్ కార్డులు చూపించిన విద్యార్థులకు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థుల యొక్క స్వస్థలం నుండి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం

చర్యలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం జూన్ 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పారదర్శకంగా తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కు వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధర ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ది చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్ట్

0: కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణాద్ర దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణ నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు భాగస్వామ్య దేశాలు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్దిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు సాంకేతికత స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు భూతల జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ది చేసిందో స్వయం సమృద్ది జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం భద్రతా సహకారం అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత ప్రజారోగ్యం ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని NTA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా NTA పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం గౌరవించడం పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता माननीय प्रधानमंत्री जी ने जो COP 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का

0: कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टेयर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్షణ సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్దతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 7:16 అయితే దాటిపోయింది. మనమైతే ఉన్నాము మనసున్న మనసులోకి. మరి మనసున్న మనసులో మరి రెడీగా ఉన్నారు కదా. మరి ఇవాళ ఫేవరెట్ మనసున్న మనసులో మరి మీకోసం క్వశ్చన్స్ రెడీగా నేనైతే పెట్టేశాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే. సో మరి ఇంకెందుకు కాలేజ్ మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మిస్ అమ్మ ఓల్డ్ మూవీలో నటి

సావిత్రి గారి కంటే ముందు ఎవరిని అనుకున్నారు? సో మరి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మిస్ అమ్మ ఓల్డ్ మూవీలో నటి సావిత్రి గారి కంటే ముందు ఎవరిని అనుకున్నారు, ఏ యాక్ట్రెస్ ని అనుకున్నారో ఆ పేరు కానీ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్ గా సాంగ్ అయితే వస్తుంది ఆచార్య మూవీ నుండి, లాహే లాహే అనే పాట అయితే వస్తుంది. హారిక నారాయణ్ సాహితీ చాగండి పాడిన ఈ పాటైతే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: అనుకోటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు గడతేరే పాఠం.
1: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి

0: సూర్య గారి గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 1 గంటల 22 నిమిషాలు. మనమున్నాము మనసున్న మనసేలో. మరి మనసున్న మనసేలో మరి మీకోసం క్వశ్చన్ అడిగాను కదా, మిస్ అమ్మ ఓల్డ్ మూవీలో నటి సావిత్రి గారి కంటే ముందు ఎవరిని అనుకున్నారు అని చెప్పి. సో మరి చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతమంది పంపించారు అనేది చూద్దాం. జమున అంటూ చంద్రశేఖర్ కర్రీ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారనమాట. జమున గారు కాదు. మరి చూద్దాం ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భానుమతి గారు అంటూ గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ భానుమతి ఫ్రమ్ భానుమతి అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారనమాట. సో ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ ఖమ్మం డిస్టిక్ నుండి రబ్బవరం విలేజ్ అంటూ మెసేజ్ పంపించారు. బేగం అమీదా బేగం, నాగుల్ మీరా, ఇంకా రహీం అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నార్కట్పల్లి మండలం నుండి నెమోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఏటపాలెం దగ్గర నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు రామనగర్ నుండి అంటూ. ఇంకా భానుమతి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అలాగే రూపాదేవి అంటూ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి మెసేజ్ పంపించారు, అది కాదు రైట్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ మెసేజ్ పంపించారు జమున అంటూ, జమున గారు కాదు. ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ కీర్తి ఫ్రమ్ కూచినపూడి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భానుమతి అంటూ మంచిర్యాల నుండి చంద్రముగిలి పద్మరాణి అక్షర కృప మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. నున్న నుండి శోభారాణి అవినాష్ సాగర్ చాందిని రియాన్ష్ రిత్విక మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి శకుంతల శివాంది స్వీటీ అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కానూరు నుండి తాతారావు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే భానుమతి గారిని అనుకున్నారనమాట. సో మరి నటి సావిత్రి గారి కంటే ముందు పి భానుమతి గారిని అనుకున్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించినందుకు చాలా మందికి కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ ఇంకా పంపిస్తారనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనసున మనసులో మురళీమోహన్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు, హీరో మురళీమోహన్ గారిని ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది భీష్మ మూవీ నుండి వాటే బ్యూటీ అంటూ ధనుంజయ్ ఇంకా అమలా చేబోలు పడిన ఈ పాట అయితే వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మనసున మనసేలో.

వాటే వాటే బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ.

0: హక్కిచ్చి టాటూలా అంటుకోరా దేవా రాదే. అదే
1: తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన్న తిన

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో మనమున్నాము. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మురళీమోహన్ గారి ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరు అని చెప్పి చూద్దాం. ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో చూద్దాం. రఘువీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుండి మెసేజ్ పంపించారు, జమున అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. మరి పెట్టిందే మళ్ళీ మళ్ళీ ఆన్సర్ రిపీట్ చేస్తున్నారు. సో మరి తప్పకుండా ఒకసారి మెసేజ్ పంపిస్తే మళ్ళీ వదిలేసేయండి, మరి నేనైతే తప్పకుండా చదివాను కాబట్టి. సో మరి దాసరి నారాయణరావు అంటూ తిరుపతి ఫ్రమ్ సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి మెసేజ్ పంపించారనమాట. దాసరి నారాయణరావు అంటూ, దాసరి నారాయణరావు గారు కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి డివి నరసరాజు అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా అలాగే గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పప్పులూరు గ్రామం కంకిపాడు మండలం జిల్లా కృష్ణా జిల్లా నుండి అంటూ జగదీశ్వర్ శాంభవి మలేశ్వర్.

రావు తమన్ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ ఈజ్ ఎన్ మూర్తి అంటూ మెసేజ్ పంపించారు. ఎన్ మూర్తి గారు కూడా కాదు, ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఎల్ఎన్ మూర్తి అంటూ, ఐఎన్ మూర్తి అంటూ, అది కూడా కాదు. ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. ఎల్ఎన్ మూర్తి అంటూ కాదు. ఇంకా ఎల్ఎన్ మూర్తి అంటూ కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా అలాగే మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి మెసేజ్ పంపి, దాసరి నారాయణరావు అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా నమస్కారం విజయవాడ ఎఫ్ఎం వివిధ భారతికి అంటూ విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడెం నుండి మెసేజ్ పంపించారు. డైరెక్టర్ ఐఎన్ మూర్తి అంటూ, సో మరి ఆన్సర్ అయితే అది కాదు. ఇంకా జగమే మాయ ఐఎన్ మూర్తి అంటూ లలిత మురళి భాను కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి ఆన్సర్ తెలియదు, కొంచెం కష్టమే అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఆల్రెడీ మెసేజ్ ఇందాక అయితే పంపించారు భానుమతి అంటూ. ఇంకా ఎల్ఎన్ మూర్తి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రబ్బవరం విలేజ్ నుండి మీరా మీదా బేగం రహీం మెసేజ్ పంపించారు, అట్లూరి పూర్ణచంద్రరావు అంటూ. సో మరి అట్లూరి పూర్ణచంద్రరావు గారు కూడా కాదు. ఇంకా ఎస్డి లాల్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా ఎస్డి లాల్ అంటూ ఫ్రమ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్డి లాల్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ నుండి ఎస్డి లాల్ అంటూ మెసేజ్ పంపించారు, సో అది కూడా కాదు. ఎస్ జానకిరామ్ అన్నారు, అది కూడా కాదు. భాస్కర్ పేట నుండి ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, ఇంకా కోట సుజాత సాయి ప్రీతం భవనిపురం విజయవాడ నుండి వివి రాజేంద్ర ప్రసాద్ గారు అంటూ మెసేజ్ పంపించారు, సో అది కూడా కాదు. ఇంకా నున్న నుండి శోభరాణి సాగర్ చాందిని అవినాష్ రియాన్ష్ రిత్విక జానకిరామ్ ఆశ్రీస్ జానకిరామ్ అంటూ మెసేజ్ పంపించారు, సో మరి అది కూడా కాదు. అయ్యన్ మూర్తి అని కూడా పెట్టారు, అది కూడా కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్డి లాల్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేషు గారు కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పుల్లిపాటి వెంకటేష్ పుల్లిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎస్డి లాల్ అంటూ ఇంకా ఎల్ఎన్ మూర్తి గనగలూరు నుండి కూడా మెసేజ్ పంపించారు, అది కాబట్టి ఇది అంటూ. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేనైతే చెప్పేస్తున్నాను, మురళీమోహన్ గారు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరు అంటే ఎస్ఎస్ సుబ్బారావు గారు అనమాట. సో మరి ఎస్ఎస్ సుబ్బారావు గారు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి దాని తర్వాత ఆన్సర్ అయితే పంపించొద్దు, మళ్ళీ అన్రీడ్లో ఉండిపోతాయి. సో మరి నెక్స్ట్ మీకోసం క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, మనసున్న మనసులో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేసిన ఆ మూవీ నేమ్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేసిన ఆ మూవీ నేమ్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది టక్ జగదీష్ మూవీ నుండి ఇంకోసారి అంటూ శ్రేయ ఘోషల్ కాలభైరవ పాడిన ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మనసున మనసులో, మరి మనసున మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా ఫస్ట్ మూవీ ఏ మూవీ చేశారు అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు, ఆల్రెడీ ఇందాక పెట్టిన మెసేజే పంపించినట్టున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ అయితే పంపించారు, మనుషులంతా ఒక్కటే అనే మూవీ అయితే చేశారు అని చెప్పి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బృందావనం మోసరవెల్లి గడిగే తిమ్మప్ప సరోజ రాఘవేంద్ర కాలనీ నుండి ఎమ్మిగనూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకు నుండి ఆదిశేషు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ ఈవినింగ్ సార్ అంటూ మలేశ్వర శాంభవి జగదీష్ తమన్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కర్నూలు నుండి తాతారావు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిన్న నుండి శోభారాణి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అన్నమాట. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లలిత మురళి భాను కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లక్ష్మీకాంత్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఏ ఊరు నుండి పంపించారో చెప్పట్లేదు, తప్పకుండా ఈసారి ఏ ఊరు నుండి పంపిస్తున్నారు కూడా చెప్పేసేయండి. సో ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అర్ధరాత్రి స్వాతంత్రం అంటూ కీర్తి ఫ్రమ్ కూచినపూడి నుండి మెసేజ్ పంపించారు, అది కాదనమాట. ఇంకా రబ్బవరం విలేజ్ నుండి నాగుల్ మీరా అమీరా బేగం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలపల్లి శ్రీనివాస్ మెసేజ్ పంపించారు, రాజన్నపేట నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజోలు నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి చాలా మంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేసింది తాత మనవుడు మూవీకి డైరెక్టర్గా చేశారనమాట. సో మరి డైరెక్టర్గా ఆయన మూవీ తాత మనవుడు మూవీతో స్టార్ట్ అయింది. సో మరి మనసున్న మనసులో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా, మరి మీకోసం క్వశ్చన్ అడిగేస్తున్నాను. కైకాల సత్యనారాయణ సొంత ఊరు పేరు, ఆన్సర్ తెలిస్తే కనుక 8662438141.

వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. కైకాల సత్యనారాయణ గారిది సొంత ఊరు గన పేరు తెలిస్తే గనక. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ తండేల్ మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, బుజ్జి తల్లి అంటూ జావేద్ అలీ పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: రైతు సేవలు ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం.
1: ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులు పశువులు ఉపయోగపడేటివి. కాలం మారుతున్న కొద్దీ యాంత్రికరణ వైపు చాలామంది రైతులు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాల ప్రభావము వ్యవసాయం పైన చాలా ఉంది. చాలామంది రైతు సోదరులు యంత్రాలు ఉపయోగించే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి యంత్రాలు కావాలంటే ఒక సంస్థ కూడా ఉండాలి. సంస్థ ఉంటేనే యంత్రాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఒక సంస్థ ఉంది, అది కూడా మన అదృష్టం కాబట్టి మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అది ఎక్కడా కాదు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ అంటారు. అంటే సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్. దీన్నే తెలుగులో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపి రావు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు సదరన్ రీజన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
2: అవునండి.
1: ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి?
2: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూటు సెంట్రల్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధిలో భోపాల్కి 65 కిలోమీటర్ల

0: త్వరలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్లు వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి. అట్లానే రెండో సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
1: నూర్పిడి యంత్రాలు.
0: నూర్పిడి యంత్రాలు అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పార పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుంటా అంటే ఏంటి విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లు దీన్ని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి ఇవి కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక్క ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక మూడో సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదండ మండలంలో ట్రాక్టర్నగర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్నగర్లో ముఖ్యంగా టూ వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బిహైండ్ ట్రాక్టర్స్ అంటామండి. వాటిని మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా హార్చర్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
1: మొత్తం భారతదేశం తరపున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం
0: టెస్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి రెండు దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి. దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అంటాము. అది విశ్వనాథ్ చెర్రీలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా అండి ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ ఉంటున్నాం అంటే ఆధునిక పనిముట్లు వాడుతాం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ని మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది. వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పిపి రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా

0: వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతా ఉన్నారు, అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ అంటాము, వీళ్ళెవరూ దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మొగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
0: అవునండి,
1: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగిందంటారు. డాక్టర్ పిపి రావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ఉందో, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేమి చేస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి, అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్లు పైన ఈ పరీక్ష అంటాము టెస్టింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్ల పైన డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాల పైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో కొనే ముందు ఆ మిషన్ని మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ అక్కడున్న సాయిల్గా మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమాన్స్ట్రేషన్ తరగతి పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్ల పైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్లు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా కొనటం ఒకటి పనులు చేయటం ఒకటండి. కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము ప్రికాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు కానీ ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి అంటే ప్రతి పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
1: ట్రైనింగ్ అండ్ టెస్టింగ్
0: ఇక్కడ అండి,
1: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపి రావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
0: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశం బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామండి. ఈ ట్రైనింగు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: ఇది ఆల్రెడీ
0: పల్లెల్లోకే వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పూర్తి

0: జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ ఉన్నామండి. రోజుకి 220 రూపాయలు చెప్పిన
1: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా ఇస్తున్నారు
0: ఇస్తున్నామండి. అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి. హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ వస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
1: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్గా
0: ఛార్జ్ ఉంటుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
0: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వల్లే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరక ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేం సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: సర్వీస్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట వ్యాప్తంగా అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఫ్రాన్స్లోని ఏవియన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతన ఆర్బీఓ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా మోతుగూడెం డ్యాం వద్ద యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం

చుట్టిందని, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: Shakti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేస్తే 8 గంటల నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే ఎంటర్ అయిపోదాం మన ఫేవరెట్ డ్యూయట్ డ్యూయట్ లోకి. సో మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం డ్యూయట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి సాంగ్ అయితే వస్తుంది. నువ్వు నాకు నచ్చావు మూవీ నుండి టిప్పు హరిణి పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: పులపుల గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలిముత్తు జాబురాశ చెలికే

0: TFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మవ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మవ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని

0: కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మ నిర్భర భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మేధ ఏఐ వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని G7 సదస్సు పేర్కొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మౌజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు G7 మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజన PMVBRY కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19 న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కళలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో

0: ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అస్సోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan, West Bengal, Sikkim, Bihar during the week. And heat wave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,000

0: తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan West Bengal, Sikkim, Bihar during the week. And heatwave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8:40 దాటి 20 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే డ్యూయేట్ లో కంటిన్యూ అయిపోతున్నారు. మరి డ్యూయేట్ లో మీకోసం నెక్స్ట్ డ్యూయేట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ డ్యూయేట్ ఏంటి అంటే 1వ నెంబర్ కురాడు మూవీ నుండి నెమలి కన్నుడు అనే పాట అయితే వస్తుంది. ఉదిత్ నారాయణ చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ సుద్దల అశోక్ తేజ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45కు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తా ప్రసారం

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ ఏదో వస్తుంది. ప్రేమ అనే అందమైన అనుభూతిని మంచు చినుకుల అంత మృదువుగా మల్లెపూల పరిమళంలా మనకు చేరువ చేసిన ఈ గీతం సంగీతం ప్రియులను ఇప్పటికే అలరిస్తూనే ఉంది. మరి ఈ పాట అయితే వినేద్దాం. అభినందన మూవీ నుండి మంచు కురిసే వెళ్ళలో అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు లిరిక్స్ ఆత్రేయ. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: ఎస్ మ్యామ్.
1: చెప్పండి.
3: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చేసే 9:30 అయితే అయిపోయింది. మనం ఉన్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. ప్రకృతి సోయగాలను ప్రేమ భావాలతో కలిపి చెప్పిన ఈ పాట తెలుగు సినీ సంగీతంలో ఒక చిరస్మరణీయమైన మెలోడీగా నిలుస్తుంది. మరి బంగారు బుల్లోడు చిత్రం నుండి మరి మీకోసం ఈ పాట అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు సంగీతం రాజకోటి, రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో మరి నెక్స్ట్ పాట ఏదే వస్తుంది. ఆకాశం కూడా పచ్చని రంగులు దాల్చినట్లు, గాలిలో ప్రేమ పరిమళం నిండినట్లు అనిపించే ఈ గీతం శ్రోతల మనస్సును మైమరిపిస్తుంది. మధురమైన సంగీతం హృదయాన్ని తాకే సాహిత్యం స్వయంవరం చిత్రం నుండి మరి మీకోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా పడిన ఈ పాటకు సంగీతం సత్యం, రచన దాసరి నారాయణరావు. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము మధుర స్వరాలలో.

0: रेडियो विविध भारती FM 101.3।
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో. మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది, ప్రేమలో దాగి ఉన్న అందమైన అద్భుతమైన ఊహల కలల ప్రపంచం, ప్రేమికుల మధ్య ఎంత హాయిగా ఉంటుందో ఈ పాటలో వినేద్దాం. తొలిముద్దు చిత్రం నుండి చిట్టిగుమ్మ పదవి అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ దానికి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసే 10 గంటల 1 నిమిషం దాటి 30 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించిన రాగాలేలోకి. వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నారు కదా. సో మరి మీకోసం పాట అయితే వచ్చేస్తుంది అమర ప్రేమ చిత్రం నుండి పాల మబ్బుల అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది వినిపించిన రాగలేలో అన్నదమ్ముల సవాల్ చిత్రం నుండి నా కోసమే నీ ఉన్నది అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

కొట్టుకుంటే అగ్గిపుల్ల.

0: కొండైన బండైన పిండై పోవాలి చూపిస్తా చూడు దెబ్బా ఓయబ్బా కర్రైన కత్తైన చేత పట్టానంటే గుర్తొస్తాడే వాడియబ్బా
1: ఓయబ్బా
0: తాడికే వాడొకడు తలదన్నే వాడొకడు ఆడి కంటే కనుడు ఆ సంతం వల్లన్నారు

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించిని రాగలేలో. మరి వినిపించిని రాగలేలో పాట అయితే వినేశారు డ్రైవర్ రాముడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా పడిన ఈ పాటకు రచన వేటూరి. మరి వినిపించిని రాగలేలో మరి తర్వాత వచ్చే పాట గమ్మత్తు గూఢచారులు చిత్రం నుండి. పీసీసీలా పడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: గుడ్డు బయట పెట్టకు. గుడ్డు రట్టు చేశావంటే నాన్నకు వచ్చును కోపం, మన ప్రేమకు తెచ్చును మోసం.
1: నీ అప్పకు కోపం రాని, నీ అమ్మకు తాపం కాని, ఏ

వినిపించింది రాగాలిలో మనమున్నాము. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట కథానాయకురాలు చిత్రం నుండి చూడు షరాబి అనే పాడైతే వస్తుంది. ఎల్ఆర్ఈశ్వరి పాడిన ఈ పాటకు సంగీతం రచన కనక మహారాజు. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా కులదైవం చిత్రం కోసం ఘంటసాల జమునరాణి పాడిన పాట సంగీతం మాస్టర్ వేణు.

0: పద పదవి బయారి గాని పదమా.
1: కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతలు చిత్రం నుండి ఓ పాట విందాం.

అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటల 10 నిమిషాలకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తా ప్రసారం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం